నెల 24 తేదీ సోమవారం. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు అన్నారు గౌతమ బుద్ధుడు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 5:58:55. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కాయవోయి భాయి కాయము సిపాయి అంటూ సాగే దేశభక్తి గీతం విందాం.

అవనీలగమాధవముల అర్పిస్తాము, అవనీలగ నీకాను అర్పిస్తాము, అవనీలగమాధవము.

మా కుటుంబ గౌరవాలు నీ భుజములపై మా కుటుంబ గౌరవాలు నీ భుజములపై నీ కుటుంబ భారమ

0: ఇంతవరకు మీరు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య గారు.
1: ఆత్మాభిమానం అనేది మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించే ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. ఆత్మ అంటే మనసు, మన సొంత వ్యక్తిత్వం. అభిమానం అంటే గౌరవం లేదా ప్రేమ. ఆత్మాభిమానం అంటే మన గురించి మనకు ఉన్న గౌరవం, మన విలువలను గుర్తించడం, మన సత్తాను విశ్వసించడం. ప్రతి మనిషి తన జీవితంలో ముందుకు సాగాలంటే ఆత్మాభిమానం చాలా అవసరం. ఆత్మాభిమానం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి తనపై నమ్మకం ఉంచినప్పుడు అతడు ఏ పనినైనా ధైర్యంగా చేయగలడు. ఆత్మాభిమానం ఉన్నవారు ఎప్పుడూ తమ సామర్థ్యాన్ని తగ్గించి చూడరు. వారు తమ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఒక విద్యార్థి తనపై నమ్మకం ఉంచుకుంటే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరింత శ్రమిస్తాడు. ఆత్మాభిమానం మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇతరుల ఒత్తిడికి లోనవ్వకుండా మనం సరైనదే చేయాలని భావిస్తాం. మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం ఆత్మాభిమానంతోనే సాధ్యం. ఆత్మాభిమానం ఉన్నవారు ఎప్పుడూ తప్పు పనులు చేయరు, ఎందుకంటే వారికి తమ గౌరవం ముఖ్యం. ఆత్మాభిమానం మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. మనం మనల్ని గౌరవించుకున్నప్పుడు మాత్రమే ఇతరులను కూడా గౌరవించగలుగుతాం. పరస్పరం గౌరవం ఉన్నప్పుడు మాత్రమే మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో, పాఠశాలలో, సమాజంలో మంచి వ్యక్తిగా నిలవాలంటే ఆత్మాభిమానం ఎంతో అవసరం. ఆత్మాభిమానం మరియు అహంకారం మధ్య తేడా తెలుసుకోవాలి. ఆత్మాభిమానం అంటే మనల్ని గౌరవించడం, కానీ అహంకారం అంటే ఇతరులను తక్కువగా చూడడం. అహంకారం ఉన్నవారు తమను తాము ఎక్కువగా భావించి ఇతరులను అవమానిస్తారు. ఇది మంచి లక్షణం కాదు. కాబట్టి మనం ఎప్పుడూ ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి, కానీ అహంకారాన్ని దూరంగా ఉంచాలి. ఒక వ్యక్తి ఆత్మాభిమానం పెంపొందించుకోవాలంటే అతడు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న విజయాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సానుకూలంగా ఆలోచించడం చాలా ముఖ్యం. నేను చేయగలను అనే భావన మనసులో ఉండాలి. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా మనం మరింత బలంగా మారగలుగుతాం. ఆత్మాభిమానం ఉన్నవారు ఒత్తిడిని సులభంగా ఎదుర్కొంటారు. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మాభిమానం లేని వ్యక్తులు మాత్రం చిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు. సమాజంలో ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. వారు తమ పనితో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులు తమ ఆత్మాభిమానంతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. వారు తమ విలువలను ఎప్పుడూ వదల్లేదు. ఆత్మాభిమానం మన జీవితంలో విజయానికి కీలకం. ఇది మనకు ధైర్యం, నమ్మకం, గౌరవం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి, అహంకారానికి దూరంగా ఉండాలి. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి జీవితంలో ఎదుగుతాడు, సమాజానికి మంచి చేయగలడు.
0: విన్నారు కదా, శ్రీమతి సుఖభోగి దివ్య గారు అందించిన సుభాషితం అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా

0: నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరవై లీటర్ బాటిల్ లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతులే కాదు, ఎన్నో రకాల పురుగులు మనందరం చూస్తూ ఉంటాం. అందులో మిత్ర పురుగులు కూడా చాలా ఉంటాయి. ఇక ఖరీఫ్ రబీ సీజన్లలో పంటలు సాగు చేస్తున్న రైతులు తమ పైర్లకు మేలు చేసే పురుగులను ముందుగా గుర్తించాలి. పురుగులు కనిపిస్తే చాలు, ఇష్టారాజ్యంగా మందులు పిచికారీ చేయడం సరికాదు. అన్ని పురుగులు పైరుకు శత్రువులు కాదని గుర్తించాలి. తెగులు చీడల గురించి అవగాహన పెంచుకుని మేలు చేసే పురుగులను కాపాడుకోవాలి, అప్పుడే మనకు మంచి జరుగుతోంది. ఆరుద్ర పురుగు. ఈ పురుగులు చిన్నగా ఎరుపు రంగులో ఉంటాయి, సుతిమెత్తగా ఉండి మెరిసిపోతూ ఉంటాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి, నేలను సారం చేస్తాయి. రైతులు ఇవి కనిపిస్తే ఎంతో శుభం కలిగినట్లు భావిస్తూ ఉంటారు. నేలను సారవంతం చేస్తాయి ఈ ఆరుద్ర పురుగులు. ఇక కందిరీగలు. ఇవి మొక్కలో పరపరాగ సంపర్కానికి ఉపయోగపడి పరదీకరణం జరిగేలా సహాయపడతాయి. హానికరమైన చిన్న పురుగులు పంటపై పెట్టే గుడ్లను తినేసి వాటి ఉధృతి తగ్గించడంతో పాటు పంటను రక్షిస్తాయి. బద్ది పురుగులను ఇష్టంగా తింటాయి ఈ కందిరీగలు. గొల్లభామలు. ఈ పురుగు ఆకుపచ్చగా ఉంటోంది. ఇది ముందు కాళ్లతో చిన్న పురుగులపై దాడి చేసి అకస్మాత్తుగా తినేస్తోంది. శనగపచ్చ లద్దె పురుగులను తిని పంటకు ఎంతో మేలు చేస్తాయి గొల్లభామలు. గ్రాండ్ బీటల్స్. ఈ పురుగు గోధుమ లేదా నలుపు రంగు కలిగి మెరుస్తూ ఉంటోంది. ఇవి రాళ్ల కింద, దుంగలు, బెరడు, శిథిలాల కింద ఉంటూ రాత్రిపూట చీడ పురుగులు, లద్దె పురుగులు, నల్లగుడ్లు, సగ్స్, నత్తలను తింటూ ఉంటాయి. ఇవి కూడా పంటకు ఎంతగానో ఉపయోగపడతాయి. తూనిగలు తమ కంటే చిన్నవిగా ఉండే కీటకాలను వేటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా పంటలపై వాలిన ఈగలు, దోమలను తినేస్తూ ఉంటాయి. ఈ విధంగా రైతులకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక అందరికీ తెలిసినవి వానపాములు. ఇవి మట్టిని తింటూ విసర్జిస్తాయి, భూమికి బలాన్నిస్తాయి. తోటల మొదళ్లలో వేస్తారు. పాదుల్లో వానపాములు తిరుగుతుండటంతో మట్టి గట్టిపడకుండా ఉండి నీటిని భూమిలోకి త్వరగా ఇంకిపోయేలా చేస్తాయి. ఇవి పంటకు ఎంతగానో బలాన్ని చేకూరుస్తాయి. ఇక తుమ్మెదలు. ఇవి ఎక్కువగా వేసవి ప్రారంభంలో కనిపిస్తాయి. పంటను నష్టపరిచే చిన్న చిన్న కీటకాలను, నత్తలను తింటాయి. మరొకటి క్రైసోఫా. ఇవి లేత ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. శరీరం కంటే రెక్కలు 3 రెట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆఫిడస్, మిలీబగ్స్, థ్రిప్స్ ను తింటూ ఉంటాయి. పూర్తిగా ఎదిగిన లార్వాలైతే రోజుకు 100 కంటే ఎక్కువ కీటకాలను నాశనం చేసి పంటను రక్షిస్తాయి. ఇక చీమలు. ఇవి పొలాల్లో తిరుగుతున్న పురుగులను, పేనుబంక, పచ్చదోమ గుడ్లను తిని రైతులకు ఎంతో సాయం చేస్తూ ఉంటాయి. మరొక పురుగు సాలెపురుగు. ఈ పురుగులు పంట మొక్కల్లో గూళ్లు అల్లుతూ వీటికంటే చిన్న పురుగులను, దోమలను, నల్లులను, లార్వాలను, రెక్కల పురుగులను తిని పంటను రక్షిస్తూ ఉంటాయి. ఈ విధంగా రైతులకు మిత్ర పురుగులు ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిని సంరక్షించుకుంటేనే మనం మనుగడ సాగుతోంది.

చమత్కారాన్ని విడిచిపెట్టి చూస్తే మన చుట్టూ ఉన్న ఆనందం కనిపిస్తుంది అన్నారు మదర్ తెరిస్సా. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీరు ఏడనిస్తాం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:00 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమెరికాకు వెళ్లాలి అంటే ఏ వీసా అవసరం ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమంలో నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు గారి ఆధ్వర్యంలో, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది, 8:35 శుభాకాంక్షలు ప్రసారమవుతాయి, 8:40 కిన్నర్ల హరి సోదరులు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 9:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు, 10:00 సినిమా పాటలు వింటారు, 12:00 హిందీలో, 12:05 ఆంగ్లలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. శాస్త్రీయ సంగీత కార్యక్రమం 12:00 ప్రసారమవుతుంది. ఇందులో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వినిపిస్తుంది ఆకాశవాణి. ప్రాంతీయ వార్తలు 1:10, 1:20 వనితాలోకం, 1:50 ఉర్దూలో వార్తలు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహర సమాచార్ ఈ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

మధ్యాహ్నం 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట పునఃప్రసారం కార్యక్రమ నిర్వహణ శ్రీ కోల్పాక శంకరరావు. ఏకచిత్రగానం మధ్యాహ్నం 3:30 ప్రసారమవుతుంది. 4 చిత్రగీతాలు. సాయంత్రం 5:30 జానపద సంగీతం ప్రసారమవుతుంది. 6 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం. మాదక ద్రవ్యాలను నివారించండి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 10:00 పౌరాణిక నాటకం కార్యక్రమంలో సతీ తులసి చిన్న యక్షగానం వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:50 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్ కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్వతసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి ఎక్కడో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. ప్రశ్నలు మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయకంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా శాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు

0: అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్టానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,
1: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.

0: కానున్నాయి. తిరుపతిలోని తారక రామా క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 15వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు డాక్టర్ కె కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న కేశవరావు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం అభివృద్దిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతిని కేశవరావు ప్రసంగంలో వివరించారు. రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దూలపల్లి ప్రాంతంలో బహదూర్పల్లి కోంపల్లి రోడ్డు విస్తరణ పనులను ఇటీవల పరిశీలించారు. పనుల్లో జాప్యానికి కారణాలు, భూసేకరణ సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణ అంశాలను అధికారులతో సమీక్షించారు. అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు 76,46,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి 30 సెప్టెంబర్ నాటికి రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న కోంబల్లి, దులపల్లి, బహదూర్పల్లి పరిసర ప్రాంతాలకు ఈ రహదారి విస్తరణ కీలకంగా మారనుంది. ఉప్పల్ నియోజకవర్గంలో పౌర మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని 72 వార్డుల్లో ఇంటింటి క్రియాశీల కేసుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాస్థ్య నగరం స్టీరింగ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. అనుమానితులను గుర్తించేందుకు పోర్టబుల్ ఛాతీ ఎక్స్రే పరికరాలు, 20+ స్క్రీనింగ్ విధానాన్ని ఉపయోగించి అవసరమైన వారికి తదుపరి న్యాయ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. షామీర్పేట మండలం అంతాయిపల్లిలో జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు కార్డులను అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,39,622 కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్దిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని, ప్రతి నెల సుమారు 14,000 నుంచి 15,000 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ని మొబైల్ ద్వారా స్కాన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు, తీసుకున్న రేషన్, రేషన్ దుకాణం వివరాలను తెలుసుకునే సదుపాయం కల్పించారు. భౌతిక కార్డు లేకున్నా డిజిటల్ రేషన్ కార్డుతో సేవలు పొందే అవకాశం ఉండటం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత. జిల్లాలో రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. అర్హత ఉన్న ప్రైవేటు భూముల యజమానులకు ఇబ్బందులు కలగకుండా కేసులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చర్యలు వేగవంతం కావడంతో ఒకే రోజు జిల్లాలో 30 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ మను చౌదరి మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయానికే 22A సమస్యకు సంబంధించిన క్లియరెన్స్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న జాబితాలను సర్వే నంబర్ల వారీగా సరిచూసి లింక్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలని, ముఖ్యంగా యూఎల్సీ కేసుల్లో ప్రత్యేక శ్రద్దతో త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విస్తృత స్థాయిలో కొనసాగుతోంది. సవరణ ప్రక్రియ ప్రారంభ సమయంలో జిల్లాలో మొత్తం 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఆగస్టు 10 నాటికి 19,01,328 ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించి డిజిటలైజ్ చేశారు. ఇది మొత్తం ఓటర్లలో 63.82%. వేగవంతమైన పఠనీకరణ, వలసలు, చిరునామా మార్పులు, డూప్లికేట్ నమోదులు వంటి అంశాల నేపథ్యంలో ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల యంత్రాంగం ఇంటింటి పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియలను చేపట్టింది. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ జిల్లా విద్య, క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించారు. రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఉపయోగపడే ఆడిటోరియం ఏర్పాటు చేయాలని లోక్సభలో రూల్ 377 కింద కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రామంతపూర్, మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖేలో ఇండియా పథకం కింద క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
1: ఇంతవరకు శ్రీ ఎంవీఆర్ శర్మ అందించిన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే అగ్రనాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్ కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్ లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమాపేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడెన్ రన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్ తో రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్ లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్ తో కలిసి ఆయన భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలు మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా

0: వెళ్తున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ లో 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్దులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణుల ఇన్న సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్ కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2022 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణ్యాంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనే విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ ని భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే जो भी उन्होंने कदम उठाई है कला संस्कृति की द्वारा, नित्य गीत की द्वारा, इसके वजह से आज हम 21वीं शादी में दुनिया में अपना मर्यादा पूर्वक परिचय बनाने में हम सफल हुई है.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథుల్లా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదిక శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురెల్, సరణ్ జైన్ క్రీజ్ లో అజేయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ వేదిక జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ 2వ రౌండ్ చివరి మ్యాచ్ లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరీ పోటీలో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్ ను పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2వ క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ 2వ రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అమెరికాకు వెళ్లాలంటే ఏ వీసా అవసరం ప్రసంగం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా

0: ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: వినండి, అమెరికాకు వెళ్ళాలి అంటే ఏ వీసా అవసరం? ప్రసంగం.
4: విదేశాలకు వెళ్లడం అనేది చాలా మంది కల, కానీ దానికోసం కావలసిన వీసా పొందడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికోసం చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి కూడా. ఏదో ఒకలా కష్టపడి అన్నింటినీ సిద్ధం చేసుకుని వీసా కోసం అప్లై చేసినా కానీ వీసా దొరుకుతుంది అనే గ్యారంటీ లేదు. అలాంటి సందర్భాలలో ఆన్లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్ఫామ్లు ఒక వరం లాంటివిగా మనకి అందుబాటులోకి వచ్చాయి. 2032 నాటికి గ్లోబల్ ఈ వీసా మార్కెట్ విలువ $4 బిలియన్. దీనిని పరిగణలోకి తీసుకుంటే ఆన్లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్ఫామ్లు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండబోతుంది అని మనం గ్రహించాలి. visa.com, visa2fly వంటి అనేక ఆన్లైన్ వీసా దరఖాస్తు ప్లాట్ఫామ్లు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇవి టూరిస్ట్ వీసాలు పొందే పనిని చాలా సులభతరం చేస్తాయి. ఈ ప్లాట్ఫామ్లు వీసా అప్లికేషన్ ప్రాసెస్ ను సులభతరం చేస్తాయి. అప్లై చేసుకోవడంలో ఉండే గందరగోళం అలాగే కాంప్లికేషన్స్ ను ఇవి తొలగిస్తాయి. విదేశీ ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి ఇవి తీసుకువస్తాయి. అనేక యాప్లు టూరిస్ట్ వీసాలు మాత్రమే కాకుండా బిజినెస్ అలాగే ట్రాన్సిట్ వీసాలు కూడా పొందడంలో కూడా సహాయపడుతూ ఉన్నాయి. అయితే ఈ ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో కొంత మనం తెలుసుకుని ఉండాలి. ముందుగా మీరు లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఆపై సెర్చ్ బాక్స్ లో మీకు వీసా కావలసిన దేశం కోసం వెతుక్కోవాలి. ఆ తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్లలో డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం యాప్ గైడెన్స్ ఇలా మనకి వస్తుంది. దాని ప్రకారం మీరు కావలసిన ఇన్పుట్స్ ఇస్తే ఇది వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా చేసేస్తుంది. మీరు యాప్ లో అవసరమైన ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఒక్కసారి సేవ్ చేస్తే తర్వాత మీరెప్పుడు కూడా విదేశాలకు వెళ్లాలన్నా మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశం పేరు, జర్నీ డేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చాలా యాప్లు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ లను కలిగి ఉంటాయి. ఇవి ప్రాసెస్ మొత్తంలో మీకు ఈజీగా గైడ్ చేస్తాయి. అలాగే ఆ యాప్ కి సంబంధించిన సపోర్ట్ టీమ్ కూడా కస్టమర్స్ ప్రశ్నలు, సమస్యలపై వెనువెంటనే పరిష్కారాలను కూడా అందిస్తూ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ల ప్రయోజనాల గురించి చూస్తే, మీరు మీ వీసాను ఎప్పుడు అందుకుంటారో అంచనా వేయడానికి వారు మిలియన్ల కొద్దీ డేటా పాయింట్లను ఉపయోగించుకుంటారు. ఇది వీసా రిజెక్ట్ రేట్ను తగ్గిస్తుంది. అలాగే వీసా ఎప్పటిలోగా పొందగలరనే హామీని కూడా ఇది నిర్ధారిస్తుంది. ఈ ప్లాట్ఫామ్లతో వచ్చే ఇబ్బందుల గురించి చెప్పుకుంటే, చాలా సందర్భాలలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే మీరు ఈమెయిల్ ద్వారా మాత్రమే కస్టమర్ కేర్ను సంప్రదించే వెసులుబాటు ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఎవరైనా అత్యవసరంగా సహాయం అవసరమైతే ఈ ప్రాసెస్ స్లోగా ఉండవచ్చు. ఈ యాప్లు గ్యారంటీ ఆన్ టైమ్ సర్వీసులను అందిస్తాయని చెబుతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో కొంచెం ఆలస్యం కూడా జరగవచ్చు. అంతేకాకుండా మీ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయితే

వెళ్లాలనుకునే వారికి సరైన వీసాను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం చేయడానికి, వ్యాపార పనుల కోసం, వివాహం చేసుకోవడానికి, తాత్కాలికంగా ఉండడానికి లేదా ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లే వారికి వేర్వేరు రకాల వీసాలు అమెరికాలో అందుబాటులో ఉంటాయి. ప్రతి వీసాకు ప్రత్యేకమైన అర్హతలు, నిబంధనలు, కాలపరిమితి, దరఖాస్తు విధానం అనేవి ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కొన్ని ఉన్నాయి. B1 వీసా. అమెరికాలో వ్యాపార సమావేశాలు, క్లయింట్లను కలవడం, సమావేశాలు లేదా కాన్ఫరెన్సులకు హాజరు కావడం, ఒప్పందాలపై చర్చించడం వంటి తాత్కాలిక వ్యాపార కార్యకలాపాల కోసం ఈ B1 వీసా ఉపయోగపడుతుంది. అయితే ఈ వీసాతో అమెరికాలో సాధారణ ఉద్యోగం చేయడం, అమెరికా సంస్థ నుంచి జీతం తీసుకోవడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఈ వీసా కోసం దరఖాస్తుదారులు తన ప్రయాణం తాత్కాలికమేనని, అమెరికా నుంచి తిరిగి వెళ్తానని, ప్రయాణ ఖర్చులను భరించగల సామర్థ్యం ఉందని నిరూపించుకోవాలి. సాధారణంగా పాస్పోర్ట్, DS-160 ఫారం, వీసా ఫీజు, రసీదు, ఫోటోతో పాటు ప్రయాణ ఉద్దేశాన్ని తెలిపే పత్రాలు దీనికి అవసరం అవుతాయి. మరొక వీసా H-1B వీసా. ఇది ఈ రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తున్నటువంటి వీసా. అమెరికాలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలు చేయాలనుకునే వారికి H-1B వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా సంబంధిత విద్యార్హతలు, అమెరికా సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం. ఈ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చాలా సందర్భాలలో లాటరీ విధానం అనేది అక్కడ ఉంది. సాధారణంగా ఏడాదికి 65,000 H-1B వీసాల రెగ్యులర్ క్యాప్ అనేది ఉంటుంది. అమెరికా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్న వారికి అదనంగా 20,000 వీసాల మాస్టర్స్ క్యాప్ అనేది ఇస్తారు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు ఈ క్యాప్ కు మినహాయింపు పొందుతున్నాయి. సాధారణంగా H-1B స్టేటస్ 3 సంవత్సరాల వరకు మంజూరు కావచ్చు. కొన్ని పరిస్థితులలో మొత్తం 6 సంవత్సరాల వరకు దీన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఇస్తారు. H-1Bను డ్యూయల్ ఇంటెంట్ వీసాగా పరిగణిస్తారు. కాబట్టి అమెరికాలో పనిచేస్తూనే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే అవకాశం ఈ H-1B ద్వారా పొందుతారు. మరొక వీసా H-2B. సీజనల్ లేదా తాత్కాలికంగా ఉద్యోగులు అవసరమైనప్పుడు H-2B వీసా ఉపయోగపడుతుంది. టూరిజం, సీజనల్ పనులు, తాత్కాలిక ప్రాజెక్టులు వంటి ఉద్యోగాలకు ఇది ఉపయోగపడుతుంది. H-2B ఉద్యోగులకు సాధారణంగా ప్రారంభంగా గరిష్టంగా 1 సంవత్సరం వరకు స్టేటస్ ఇస్తారు. అర్హత ఉన్న సందర్భాలలో పొడిగింపులు లభిస్తాయి కూడా. అయితే H-2B వీసా స్టేటస్ లో మొత్తం గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇది డ్యూయల్ ఇంటెంట్ వీసా కాదు. కాబట్టి తాత్కాలిక ఉద్యోగం పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా తెలియజేస్తారు. ఇక K-1 వీసా. అమెరికా పౌరుడు వివాహం చేసుకోబోయే విదేశీయులకు K-1 వీసా ఉపయోగపడుతుంది. ఈ వీసాతో అమెరికాలోకి వెళ్లిన తర్వాత 90 రోజుల్లో వివాహం చేసుకోవాలి. ఈ ప్రక్రియలో I-129F పిటిషన్, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ వంటి దశలు అనేవి ఉంటాయి. వివాహం తర్వాత గ్రీన్ కార్డు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక వీసా K-3 వీసా. అమెరికా పౌరుడిని ఇప్పటికే వివాహం చేసుకున్న విదేశీ జీవిత భాగస్వామి అమెరికాకు రావడానికి K-3 వీసా ఉద్దేశించబడింది. అయితే I-130 పిటిషన్ ఆమోదం పొందిన తర్వాత K-3 అవసరం సాధారణంగా ముగుస్తుంది. అందువల్ల ఈ వీసా ప్రస్తుతం చాలా తక్కువగా ఉపయోగపడుతుంది. L-1 వీసా. ఒక అంతర్జాతీయ కంపెనీ తన విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని అమెరికాలోని సంబంధిత కార్యాలయానికి బదిలీ చేయాలనుకుంటే L-1 వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉద్యోగి గత 3 సంవత్సరాల్లో కనీసం 1 సంవత్సరం సంబంధిత విదేశీ సంస్థలో పనిచేసి ఉండాలి. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు, కంపెనీకి ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఈ వీసా కింద అర్హత పొందుతారు. మరొక వీసా ఓ వీసా. తమ రంగంలో అసాధారణ ప్రతిభ లేదా ప్రత్యేక విజయాలు సాధించిన వ్యక్తులకు ఓ వీసా అనేది జారీ చేయబడుతుంది. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడలు, కళలు, సినిమా, టెలివిజన్ వంటి రంగాల్లో ప్రతిభ ఉన్నవారు దీనికి అర్హత పొందవచ్చు. అవార్డులు, ప్రచురణలు, ప్రముఖ సంస్థల్లో సభ్యత్వం, అధిక జీతం, నాయకత్వ స్థానాలు,
తమ రంగానికి చేసిన

0: ముఖ్యమైన సేవలు వంటి ఆధారాలతో తమ ప్రతిభను నిరూపించాల్సి ఉంటుంది. మరొక వీసా పి వీసా. అమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లే క్రీడాకారులు, కళాకారులు, ఎంటర్టైనర్లు కొన్ని సందర్భాలలో వారి బృందాలకు పి వీసా ఉపయోగపడుతుంది. ఇందులో P1, P2, P3 వంటి వివిధ కేటగిరీలు కూడా ఉన్నాయి. కొన్ని పరిస్థితులలో ట్రైనర్లు, టూర్ మేనేజర్లు, సౌండ్ ఇంజనీర్లు, ఫిజియోథెరపిస్టులు వంటి అవసరమైన సహాయక సిబ్బందికి కూడా ఈ పి వీసా కింద అవకాశం అనేది వస్తుంది. సో అమెరికాకి వెళ్లాలంటే ఒకే రకమైన వీసా అందుబాటులో ఉండదు. అనేక రకాలైన వీసాలు ఉద్యోగులకి, విద్యార్థులకి, నిపుణులకి, కళాకారులకి ప్రత్యేకించి వీసాలు అనేవి పొందుపరచబడ్డాయి. మీరు అమెరికా వెళ్లాలంటే ఏ వీసా మీకు లభ్యమవుతుందో దాని ప్రకారమే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే పకడ్బందీగా మీకు వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: అమెరికాకు వెళ్లాలంటే ఏ వీసా అవసరం? ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
4: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
5: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
6: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
7: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
8: సీతంపేట నుంచి మురుపిడి స్వరూప్. నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989707158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా భక్త కన్నప్ప చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట

వచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టబాణము హనుమక చేతను అందుకొని చూసిన గంటను చూడకనే గురి చూసినాకనే వేసినాకనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుకు కొండగా గిలగిల తిరుగుచు అతునికి తగిలిన రెండు బాణముల పశువులు కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును బదలకని

చతుర్వేద చేసే అర్జునుడు. గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అపుడతడు వేయి చేతుల కాక వీర్య అర్జునుడు. ఓంకార కర ధనుష్ఠంకారముల తోడ శర పరంపర

0: చిత్రగీతాలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొల్పాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. మనిషి చనిపోయిన తరువాత శరీరము ఎంత కాలములో మట్టిలో కలిసిపోతుంది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీనికి ఒకే సమాధానము లేదండి. ఎందుకంటే శరీరము కుళ్ళిపోయే వేగము, మట్టి స్వభావము, వాతావరణము, తేమ, ఉష్ణోగ్రత, సూక్ష్మజీవుల కార్యకలాపాలు, శవపేటిక వాడకం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఫోరెన్సిక్ శాస్త్రము మానవ శరీర కుళ్ళుదలలపై జరిగినటువంటి పరిశోధనల ఆధారంగా ఒక సాధారణ అంచనాను మాత్రం

చెప్పవచ్చు. చనిపోయిన వెంటనే శరీరంలోని కణాలు ఆక్సిజను అందక నశించడము ప్రారంభమవుతుంది. కొద్ది గంటల్లోనే శరీరంలో సహజంగా ఉండే బ్యాక్టీరియా కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడము మొదలు పెడతాయి. ఈ దశను ఆటోలైసిస్ అని అంటారు. ఆ తరువాత బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాలు కలిసి శరీరంలోని మృదు కణజాలాన్ని క్రమంగా కుల్లింపచేస్తాయి. మనిషి చనిపోయిన తరువాత 24 నుండి 72 గంటల మధ్యలో కణాల విచ్ఛిన్నము ప్రారంభమవుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. శరీర రంగు మార్పులు కనిపిస్తాయి. 1 నుంచి 4 వారాలు కుళ్ళుదల వేగంగా జరుగుతుంది. అంతర్గత అవయవాలు, కండరాలు, చర్మము బాగా దెబ్బతింటాయి. ఆ తరువాత మృదు కణజాలము దాదాపుగా పూర్తిగా కుళ్ళిపోతుంది. ఇక 6 నెలల తరువాత మృదు కణజాలము దాదాపుగా పూర్తిగా కుళ్ళిపోతుంది. సాధారణంగా ఈ దశలో అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. ఇక ఎముకలు కణజాలను కోల్పోతూ బలహీనపడతాయి. చిన్న ఎముకలు ముందుగా

0: దశాబ్దాల సమయం కూడా పడుతుంది. వేడి తేమ ఎక్కువగా ఉంటే కుళ్ళుదల వేగంగా జరుగుతుంది. చల్లని లేదా పొడి వాతావరణంలో ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆమ్ల స్వభావం ఉన్న నేలల్లో ఎముకలు త్వరగా కరిగే అవకాశం ఉంటుంది. క్షార స్వభావము లేదా పొడి నేలల్లో ఎముకలు ఎక్కువ కాలము భద్రంగా ఉంటాయి. శవపేటిక ఎంబాల్మింగ్ ఉంటే శరీరం కుళ్ళే ప్రక్రియ ఆలస్యం కావచ్చు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో వేడి తేమ ఎక్కువగా ఉండటం వలన మృదు కణజాలము చాలా తక్కువ సమయములో పూర్తిగా కుళ్ళిపోతుంది. ఎముకలు పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి సాధారణంగా 20 సంవత్సరాల నుంచి ఇక ఆ పైన ఎంతైనా పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇది మట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు ఒకే కాల పరిమితిని చెప్పలేరు, ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా వాతావరణము, నేల స్వభావము, సూక్ష్మజీవుల సంఖ్య, సమాధి లోతును బట్టి వేరువేరుగా ఉంటాయి. అందుకే శరీరము ఎన్ని రోజుల్లో పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది అనే ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాధానము కంటే శాస్త్రీయమైనటువంటి అంచనా మాత్రమే ఇవ్వగలుగుతారు. మట్టి, వాతావరణము, తేమ, శవపేటిక వంటి అంశాల ప్రభావంతోని మాత్రమే శరీరము ఎంత కాలములో కుళ్ళు పట్టొచ్చనే విషయాన్ని అంచనా వేయగలుగుతారు.
1: ఆకాశంలో మేఘాలు కనిపించడం చూస్తూనే ఉంటాం. వర్షాకాలంలో మేఘాలు వేగంగా పరిగెత్తడం కూడా చూస్తాం. ఈ మేఘాలలో నీరుంటుంది, కానీ గణనీయంగా ఎక్కువ బరువు ఉంటుంది. బరువును కూడా కిలోల్లో కాకుండా టన్నుల పరంగా వ్యవహరిస్తారు. మరి మేఘాలు కింద పడకుండా గాలిలో తేలియాడుతున్నట్లు ఉంటాయి. మేఘాలు ఇలా కింద పడకుండా ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మేఘంలో ఎంత బరువు ఉంటుంది, అవి కింద పడకుండా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం. గాలిలో ప్రతిచోట నీటి ఆవిరి ఉంటుంది, అంటే వాయు రూపంలో నీరు ఉంటుంది.

పంపి తదనుగుణంగా మేఘం బరువును తెలుసుకుంటారు. ఇక నీటి బిందువులు చాలా చిన్నవి కాబట్టి వేడిగాలి వాటిని సులభంగా పైకి లేపుతోంది. ఉదాహరణకు మనం వేడి పదార్థాన్ని పాత్రలో ఉంచినప్పుడు దాని నుంచి ఆవిరి ఎలా వస్తుందో ఇదే మనకు ఒక ఉదాహరణ. చుక్కలు పెద్దవిగా భారీగా లేనంతకాలం అది పైన ఉంటుంది, కాని ఎక్కువ మందపాటి బిందువులు ఉన్నప్పుడు అది కిందికి రావడం ప్రారంభమవుతుంది. సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సముద్రంలో నీరు ఉప్పగా ఉండటానికి, సాల్ట్ కంటెంట్ ఏర్పడడానికి రెండు ప్రధాన వనరులున్నాయి. అన్ని ఇళ్లలో వంటగదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. చాలా రకాల వంటలు ఇది లేకుండా పూర్తి కావు. ఉప్పు లేని కూరలు తినబుద్ది కాదు. ఇంతకీ ఈ నిత్యావసర వస్తువు ఎక్కడి నుంచి తయారవుతుందో తెలుసా? సముద్రం నుంచి అనకండి, ప్రశ్న అది కాదు. అసలు సాల్ట్ సముద్రాల్లోకి ఎక్కడి నుంచి వచ్చిందనేది అసలు ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే వేల సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సిందే. సముద్రంలో నీరు ఉప్పగా ఉండడానికి, సాల్ట్ కంటెంట్ ఏర్పడడానికి రెండు ప్రధాన వనరులున్నాయి. వర్షం పడినప్పుడు కొన్ని రాళ్ల నుంచి లవణాలు, మినరల్స్ విడుదలవుతాయి. అవి నదుల్లో కలిసి నేరుగా సముద్రంలో చేరుతాయి. మరో మార్గం సీఫ్లోర్ మూమెంట్స్, అంటే సముద్రం నుంచి నీరు సముద్రపు అడుగు భాగంలో పగుళ్లలోకి ప్రవేశిస్తుంది. శిలాద్రవం ద్వారా అక్కడ చేరిన నీరు వేడెక్కి రాళ్ల నుండి లవణాలు, ఖనిజాలను కరిగిస్తుంది. ఇవి కాలక్రమేణా సముద్రంలో లవణాన్ని పెంచుతాయి. భూమి ఉపరితలం నుంచి నీరు ఆవిరైనప్పుడు అది లవణాలను వదిలేస్తుంది. దీంతో సముద్రం మరింత ఉప్పగా మారుతుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది, కాని కాలక్రమేణా భారీ వ్యత్యాసం చూపుతుంది. ఉప్పు శాతాన్ని పెంచే ఇతర కారకాలు నీటి అడుగున అగ్నిపర్వత విస్ఫోటనాలు నేరుగా సముద్రానికి ఖనిజాలను జోడిస్తాయి. అయితే ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో వంటి ప్రాంతాల్లో ఉప్పు గోపురాలు, సముద్రం కింద ఉన్న పెద్ద ఉప్పు నిక్షేపాలు కూడా నీటిలో లవణీయతను పెంచుతాయి. ఈ ఉప్పు ఫలకాలు వేల సంవత్సరాల్లో ఏర్పడతాయి. నెమ్మదిగా లవణాలను నీటిలోకి విడుదల చేస్తుంటాయి. ఉప్పు కేవలం రుచికి సంబంధించినది మాత్రమే కాదు, సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది సముద్ర జంతువులు తేలికగా ఉండడానికి సహాయపడుతుంది. వాటి శరీరంలోని సాల్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఉప్పు నీటిలో జీవించేలా సహాయపడుతుంది. సముద్రపు జీవులు ఇనుము, జింక్, రాగి వంటి కొన్ని లవణాలు, మినరల్స్ ను గ్రహిస్తాయి. అయితే సోడియం క్లోరైడ్ ఎక్కువగా గ్రహించవు, కాబట్టి అవి కాలక్రమేణా నీటిలో పేరుకుపోతాయి. అందుకే సముద్రపు నీరు మంచినీటి కంటే ఉప్పగా మారుతుంది. సముద్రపు నీటి లవణీయత దాన్ని దట్టంగా చేస్తుంది. దీనివల్ల వస్తువులు, జంతువులు మరింత సులభంగా నీటిలో తేలియాడబడతాయి. సీ వాటర్ కాంపోజిషన్ విషయానికి వస్తే సముద్రపు నీటిలో ఉండే రెండు అత్యంత సాధారణ అయాన్ల క్లోరైడ్, సోడియం, ఇవి కరిగిన లవణాల్లో 85% ఉంటాయి. మెగ్నీషియం సల్ఫేట్ కూడా 10% వరకు ఉంటాయి. మిగిలిన అయాన్లు చాలా తక్కువ మొత్తంలో కనిపిస్తుంటాయి. సగటున సముద్రపు నీటిలో ప్రతి 1000కి 35% లవణీయత ఉంటుంది. అంటే సముద్రపు నీటి బరువులో 3.5% కరిగిన నీటి లవణాల నుంచి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లవణీయత సముద్రాల్లో ఉప్పు స్థాయిలు, స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భూమధ్యరేఖ ధ్రువాల దగ్గర లవణీయత తక్కువగా ఉంటుంది, వాటి మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. మధ్యధరా సముద్రం వంటి కొన్ని సముద్రాలు మిగిలిన సముద్రం కంటే ఉప్పగా ఉంటాయి. కాలిఫోర్నియాలోని మోనో సరస్సు, ఆసియాలోని కాస్పియన్ సముద్రం వంటి ల్యాండ్ లార్జ్ వాటర్ బాడీలు కూడా చాలా ఉప్పగా ఉంటాయి. ఎందుకంటే ఈ సరస్సులలో నీరు ఆవిరైపోతుంది, కాని లవణాలను వదిలివేస్తుంది. కాలక్రమేణా నీరు ఉప్పగా మారుతుంది.

0: ఇంతవరకు మీరు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం అందించారు శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9889697906
0: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్ల నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటారు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఐఐఎంలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, వీటిల్లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ ను ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా క్యాట్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, డాక్టరేట్ ప్రోగ్రాంలు, అలాగే ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ప్రోగ్రామ్, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు ఇప్పుడు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా సమానమైన సిజిపిఏ సాధించి ఉండాలి. సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ, ఎఫ్ఐఏఐ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. చివరి సంవత్సరం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారు లేదా డిగ్రీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ అనేది 4/4/2026 నుంచి 29/2026 వరకు ఇచ్చారు. పరీక్షను 29/9 నిర్వహిస్తారు.

0: మరొక ప్రకటన, దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలో అందించే యూజీ పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2027 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 7 ఎల్ఎల్ఎం డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కోర్సులకు కనీసం 45% మార్కులతో 10+2 లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50% మార్కులతో ఎల్ఎల్బి డిగ్రీ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ఆఖరి తేదీ 31 అక్టోబర్ 2026. క్లాట్ 2027 ఆఫ్లైన్ పరీక్షను 6 డిసెంబర్ 2026 నిర్వహిస్తారు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://consortiumofnels.ac.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. https://consortiumofnels.ac.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరి తేదీ 31 అక్టోబర్ 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆనందమానందమాయే మదియాశల నందనమాయే శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
1: ఈరోజు ఇల్లందు వాస్తవ్యులు అరుణ్ కుమార్ గారు తమ 27వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా అరుణ్ కుమార్ నిండు నూరెళ్లు సుఖ సంతోషాలతో వెలుగొందాలని కోరుకుంటూ వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి అరుణ్ కుమార్ అమ్మా నాన్నలు శ్రీమతి బబిత చిన్నాపాసీ గారు, పెద్దమ్మ పెద్దనాన్న మీనాకుమారి బాలాపాసి, తాతయ్య నానమ్మ చోటే పురాన్పాసి పార్వతీభాయి, అక్కలు అరుణాదేవి అనితారాజ్ దుర్గా కళ్యాణి, బావలు సూరజ్ లాల్ కిరణ్ రాజ్దీప్, చెల్లెళ్లు అమృత రోషిణి జగన్మాత, తమ్ముళ్లు రాహుల్ ఖన్నా అమిత్ ఖన్నా రోహిత్ భానురాజ్, మేనమామలు బవ్వాపాసి ఉమాశంకర్ నందులాల్ బికారీలాల్ కిషన్, మేనత్తలు రాధాపాసి ఉమా అంబవతి కౌసల్యాభాయి దుల్లు పాసి, మేనల్లుళ్ళు నమన్ పాసి విహన్ కార్తీక్ రాజ్వీర్, మేనకోడళ్లు రాజ్విక రాజలక్ష్మి గారు, ఇంకా వీరి స్నేహితులు ఎండి షాకీర్ మురిపెట్టి నాగయ్య ఎం స్వరూప కె వెంకటేష్ గారు.

ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989607976. మరొక నెంబర్ 7989707.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, శ్రీకాంత్, జస్వస్థాయి, షాను, హనుమంతరావు, నాగేంద్ర, శేషాద్రి, వసంత, వీరస్వామి, సుశీల ఇంకా ఇదే పాటను కోరుతున్నారు. రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఎన్టీఆర్ జిల్లా సుబాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు. వీరందరూ కోరుతున్న ఈ పాట భర్త ప్రహ్లాద చిత్రం కోసం సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో సముద్రాల గీతం. గానం పి సుశీల, ఎస్ జానకి, రాజ్యలక్ష్మి. వినండి మీరు కోరిన పాట.

0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవల,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: కన్నర్ లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, రామవరం 40 నంబర్ ఏరియా నుంచి కొంకటి కనకరాజు, కొమరమ్మ, రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేష్, గంగరపు శంకర్, చంద్ర వీరంత కోరుతున్నారు. జేవి రాఘవులు సంగీత స్వరజంలోని ఘంటసాల గీతం ఆలపించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం జీవన తరంగాలు.

0: అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: సంగారెడ్డి జిల్లా హత్తిమూరు మండల్ చిద్దుల రాగార నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి దుర్గయ్య వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వేటూరు సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పల్నాటి సింహం చిత్రం నుంచి పాట వినిపించమని వీరందరూ కోరారు.

0: ప్రజాపిత ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మణిపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మణిపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మణిపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కిన్నెర్ల హరీష్ శ్రోతలకు నిత్యతరగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో దేవాలయం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, సంగీతం చక్రవర్తి సమకూర్చారు. ఈ పాట కావాలని కోరుతున్న శ్రోతలు కొత్త కుటుంబ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు, పద్మ, పెద్దిబైన సుధాకర్, లలిత, పయావుల రామ్మూర్తి, స్వరూపరాణి, జకుల హర్షిత, నరేష్, జోషిక, అఖిల్, అర్జున్, ఇంకా సత్యనారాయణ శర్మ, రమ, కనకలక్ష్మి, మణి, మూర్తి, చైతన్య లక్ష్మి, గాయత్రి, ధన, సంధ్య ప్రసాద్, ఈశ్వర్, తులసి, విష్ణు వీరంత కోరుతున్నారు అమ్మాయి పెళ్లి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సెల్ఫ్ కొత్త కస్టమర్.
1: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 crore వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: కిన్నర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు, కిన్నర్ల హరికి మీరు కూడా ఉత్తరాలు రాయాలంటే మా అడ్రస్ కిన్నర్ల హరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 507-1118. చిరునామా మరొకసారి, కిన్నర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 507-1118. ఈ చిరునామాకు ఉత్తరం ఉన్నాయండి. మీరు కూడా కిన్నర లహరిలో భాగస్వామ్యులు కండి. కిన్నర లహరిలో తర్వాత పాట, అశోపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, ఇంకా ఏఎస్ఆర్ జిల్లా కొరపర్తి గ్రామం నుంచి బోరి కుమార్, స్వప్న, పైడ్రాజు, గోసమ్మ దొర, ఈశ్వరమ్మ, శివ, మాధురి, అరుణకుమారి, వెంకటేష్, చిన్న సన్యాసి, గంగమ్మ, గంగోత్రి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంత కోరుతున్నారు ప్రేమతో రా ఈ చిత్రంలోని పాట వినిపించమని కోరారు. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో శ్రీ రాజా ఆర్ట్స్ ఫిలిమ్స్ వారి విచిత్ర కుటుంబం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతం సమకూర్చగా సాహిత్యాన్ని అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. గానం ఘంటసాల, పిఠాపురం, పి సుశీల, ఎల్ఆర్ఈశ్వరి. వినండి శ్రీ రాజా ఆర్ట్స్ ఫిలిమ్స్ వారి విచిత్ర కుటుంబం చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

0: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చూసుకోండి.

0: దాచుకో దెబ్బకు దెబ్బ తీసి చూసుకో.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి. ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989709178.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇంతవరకు మీరు శ్రీ రాజా ఆర్ట్స్ ఫిలిమ్స్ వారి విచిత్ర కుటుంబం చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతం సమకూర్చగా డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని అందించారు. గానం ఘంటసాల, పిఠాపురం, పి సుశీల, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించారు. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. మల్లేశ్వరి చిత్రం కోసం కుమార్ స్వామి సుజాత పాడిన పాట.

సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించారు చిత్రం అభిలాష. కాంచన గంగ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఈ పాట వినండి.

ఆకాశవాణి తోడం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కేజే విశ్వదాస్, సుశీల ఆలపించారు చిత్రం దారి తప్పిన మనిషి.

your lives for the sake of love. Poor fellows.

సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రియా హిమేష్, నవీన్ మాధవ్ పాడిన పాటకు సాహిత్యం అందించారు రామజోగయ్య శాస్త్రి. సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. చిత్రం కింగ్.

రాంబంటు చిత్రంలోని పాట విన్నారు. ఇప్పుడు వినండి ఖైదీ నంబర్ 150 చిత్రం కోసం జస్ బీ జస్ట్ పాడిన పాట.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం నవ్వుతూ బతకాలిరా.
1: కోనసీమ కుర్రదానిరో నా సామి రంగ కోరికెంత ఉన్నదానిరో, లేనిపోని పింకనేందిరో నా సామి రంగ కోరి వస్తే చూడవేందిరో.

0: ఆలపించిన పాట వర్షం చిత్రం కోసం చిత్ర ఆలపించిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
0: శ్రోతలు వింటున్నారు 100.8 MHz పై చితి గీతాలు. ఇప్పుడు విందాం డాడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట.

హాయ్ నానా చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సితారా కృష్ణమూర్తి పాడిన పాట వినండి.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి జార్జ్ రెడ్డి చిత్రంలోని పాట.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: శ్రోతలు వింటున్నారు 3.2 MHz పై చిత్రగీతాలు. ఇప్పుడు వినండి శ్రీమంతుడు చిత్రం కోసం సింహ ప్రియా హిమేష్ గీతా మాధురి పాడిన పాట.
1: గంగు జుగు జింజి గంగు జుగు జింజి గంగు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నియమ సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: various security forces and police forces from across the country will deliberate on various contemporary matters and challenges to national security during the conference. This annual strategic forum enables coordination among intelligence, paramilitary and police leadership on internal security, border management and emerging threats. Vice President C.P. Radhakrishnan arrived at Musunuru in Eluru district of Andhra Pradesh, where he was received by Governor S. Abdul Nazir and Chief Minister N. Chandrababu Naidu. The Vice President will shortly unveil India's first non-GMO high-expansion popcorn maize hybrid seed at the Gourmet Popcornica facility. The initiative aims to make agriculture more profitable by adding value to farm produce through processing, branding and better market access. The Vice President will also felicitate farmers and address agricultural stakeholders at the program. The Bihar government has issued notification for the formation of a 5-member special committee to bring comprehensive reforms in the state's examination system. The committee will be headed by a retired Supreme Court judge or a serving or retired High Court judge. The committee will recommend measures to prevent question paper leaks, cheating, malpractice at examination centers, tampering with answer sheets, and unauthorized interference in results. The committee will submit its recommendations to the state government within 3 months. The Madhya Pradesh government has started an initiative to involve central institutions in the state's development. The aim is to make Madhya Pradesh prosperous by 2047, a conclave on contribution of centrally funded institutions for Samridh Madhya Pradesh at 2047 will be held in Bhopal today. Chief Minister Dr. Mohan Yadav will inaugurate the conclave at 11 a.m. The main focus will be the One Institute, One Promise initiative. Iran has said vessels from authorized countries transiting the Strait of Hormuz will now be required to pay service fees to Tehran. Iran's National Security Commission spokesperson, Ibrahim Rezai, stated that the fees will cover a wide range of maritime, environmental and logistical provisions. Benchmark domestic equity indices paired their early gains and were trading in the negative territory in the forenoon session today. The Sensex dropped 204 points to 77,337, while the Nifty fell by 67 points to 24,185 when reports last came in. Indian Grandmaster Pranesh M. has emerged victorious at the prestigious Kanitsa Open 2026 in Agay, Kanitsa, Hungary. The Embassy of India in Hungary congratulated Pranesh on his brilliant victory. The embassy said in a social media post after a thrilling ninth round, Pranesh secured the top spot in one of the Central Europe's most competitive open tournaments. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

0: www.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
3: ప్రకటనలు విన్నారు, వినండి ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం.

0: ఇంతవరకు రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం విన్నారు.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్ లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి ల్యాండ్ కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత దేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని

మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతుల మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన నాటికి 2047లో ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్ లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంతూరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు, దృక్పథాలను పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ లో భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లైన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన, వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్

నిలిపేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధీన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుకల్లు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాళ్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాళ్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారుతీరారు. సాయంత్రం 4 మహాకాయ్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: కార్యక్రమంలో ముందుగా హస్తకళా రూపాల గురించి సుస్మిత గారు వివరిస్తారు. మనిషిలో నిగూఢంగా ఉన్న సృజనాత్మకత ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఆ సృజనాత్మకతకి నగిషీ పెట్టి మెరుగులు దిద్దుకున్న వారెందరో అనేక రంగాల్లో రాణించారు. దాంతో క్రమంగా హస్తకళలు కూడా చిన్న పరిశ్రమలుగా రూపుదిద్దుకున్నాయి. ఆంధ్రదేశంలో వ్యవసాయం, వివిధ వృత్తుల మీద ఆధారపడి జీవించే అధికులు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వీరి కళలు, కళారూపాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. పూర్వం గ్రామాల్లో శిల్పులు, వడ్రంగులు, రత్నాలు సానపట్టేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కుండలు చేసేవాళ్లు, నేత పనివారు, పరిమళ ద్రవ్యాలు తయారు చేసేవారు, ఇంకా అనేక రకాల హస్తకళాకారులుండేవారు. ప్రజల నిత్యావసరాలకు ఉపయోగపడే వస్తు సముదాయాల్ని సమకూర్చిన శ్రామికుడు సంఘంలో ముఖ్య పాత్ర పోషించాడు. కళలను కుల వృత్తులుగా ఏర్పరచుకుని వంశపారంపర్యంగా స్వీకరించుకుని అనేక కళారూపాలను సృష్టించారు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగల్లో బొమ్మల కొలువులు తీర్చి కళా పోషణకు మార్గం చూపించారు. దేవాలయాల్లో దీపపు స్తంభాలు, నివాళి పళ్లాలు, జే గంటలు వంటి పూజా పరికరాల్లో కళాకారుని కౌశలం, నేర్పరితనం

కల్పనా శక్తికి తార్కాణాలు. ప్రాచీన భారతీయ పారిశ్రామికుని కళా కౌశలానికి ముగ్ధుడైన ఆంగ్లేయ కళావేత్త హెవెల్ ఇలా అన్నారు. ప్రాచీన భారత కళారాధకుడు ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధం చేసి మత బోధకుని దీక్షతో నాగరికతను సంస్కృతిని వెదజల్లాడు. వారి కళారూపాలు కౌశలం సృజనాత్మకమైనది కావటం శ్రామికుని మేధస్సు పండితుని తత్వవేత్త స్థాయిలో నడిపించింది అని వివరించారు. ప్రపంచం అంతటా ఈనాడు చేతి పనులు పునరుజ్జీవనం పొందుతున్నాయి. కాలగతికి విరుద్ధంగా ఈ పునరుజ్జీవనం కొనసాగటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో హస్తకళల పట్ల ప్రజలు ఆసక్తి చూపటం, వాటి విలువలను గుర్తించడం గమనార్హం. ఆంధ్రదేశంలో తయారైన హస్తకళలకు చరిత్రలో విశిష్ట స్థానముంది. వస్త్ర పరిశ్రమ, లోహ, దారు, గృహోపకరణాలు, విలాస వస్తువులు, ఆటబొమ్మలు, శిల్పాలు, చిత్రాలు వంటి హస్తకళా స్వరూపాలు అనేకం లభిస్తున్నాయి. చేనేత పరిశ్రమ. సన్నని నూలుకు ఆదోని మచిలీపట్నం ప్రసిద్ది. వెంకటగిరి మజ్లీస్ తలపాగాలకు పేరు పొందింది. తెలుపు నూలుతో బంగారు పోగులను బిగించి వివిధ రంగుల్లో తయారైన తలపాగాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. కాళహస్తి, కాకినాడ, అనంతపురం, పాలకొల్లు, జమ్మలమడుగు, కర్నూలుల్లో తయారైన పలంపోర్లు రామాయణ మహాభారత గాథలను చిత్రీకరించటంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. మచిలీపట్నం గోలుకొండల్లో తయారైన కంకాబోలు పర్షియాదేశ స్త్రీలు పెండ్లి ముసుగులకు, శిరోజాల అలంకరణకు ఉపయోగించేవారు. ఒక కంకాబ్ వస్త్రం నేతకు సుమారు 5 సంవత్సరాల కాలం పట్టేదట. బొమ్మలు ఆట వస్తువులు. పిల్లలు భావనాశక్తిని వృద్ధిపరచటంలో బొమ్మలకు ఒక ప్రత్యేక స్థానముంది. తిరుపతి, నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక, శృంగవరపు కోట ప్రాంతాలు వీటి తయారీలో పేరుపడ్డాయి. కొండపల్లి ప్రాంతంలో లభించే పొనుకు తేలికైన కర్రతో పురాణ పురుషులు, దశావతారాలు, ఏనుగు ప్రచారీలు ఆకర్షణీయమైన రంగుల్లో తయారు చేస్తారు. అందమైన స్క్రీన్లు, లాంతరు స్తంభాలు, ఫర్నిచర్, అజంతా చిత్రాలు, కాయగూరలు, ఫలాలు, పక్షులు వంటి బొమ్మలు సుందరంగా రూపొందిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాకలో పన్నీరు బుడ్లు, చదరంగపు బల్లలు, లక్క పిడతలు మరెన్నో రకాలు తయారు చేస్తారు. కంచు, ఇత్తడి, రాగి సామాను. రాగి సత్తు మిశ్రమం వలన ఇత్తడి తయారవుతుంది. తగరం, రాగి సమ్మేళనం వలన కంచు తయారవుతుంది. పాత్రలు, బిందెలు, గంగాళాలు మొదలైన గృహోపకరణాలు, దీపపు సమ్మెలు, భజన మందిరాలు, దీపాల చెట్లు, గంటలు, హారతి పళ్లాలు, పన్నీరు బుడ్లు ఈ పరిశ్రమలో ముఖ్య వస్తువులు. కర్నూలు జిల్లాలోని దేవరకొండ దేవతా విగ్రహాల పోతకు పల్నాడు ప్రాంతంలోని పెంబర్తి గ్రామం రామాయణ మహాభారత కథల చిత్రాలు, పూల కిండీలు, విగ్రహాలు, వివిధ రకాలైన అలంకరణకు వస్తువులు ప్రసిద్ది. కరీంనగర్ జిల్లాలోని వెండిపోత అనే హస్తకళను ఫిలిగ్రీ అంటారు. వెండిని సన్నని తీగగా చేసి దాన్ని అతి నైపుణ్యంగా చుట్టడంలో ఈ కళాకారులు ప్రసిద్ది పొందారు. ఈ పనితనాన్ని వెండి ఫిలిగ్రీ వర్క్ అంటారు. వెండి తీగల అల్లికలతో ఏస్ట్రేలు, గాజులు, తమలపాకుల పెట్టెలు, చేతి బొత్తాలు, భరిషలు, పతకాలు, గుండీలు, ఫోటో ఫ్రేమ్లు ఎన్నో తయారు చేస్తున్నారు. బీదరు సామానులు. తుత్తునాగం, రాగి తదితర ధాతువులు కలిసిన లోహంతో నీళ్ల కూజాలు, హుక్కాలు, పూల సజ్జలు, బరిసెలు హైదరాబాద్ బీదరు కళాకారులు తయారు చేస్తున్నారు. ఇందులో పోసిన నీటికి రోగ నివారణ శక్తి ఉంది అని నమ్మకం. అందువల్ల ఈ చిద్రీ పాత్రలకు దక్కను పాలించిన బహమని సుల్తాన్ల కాలంలో బాగా అభివృద్ది చెందింది. వీణలు. బొబ్బిలి, పిఠాపురం కళాకారులు వీణల తయారీలో ఖ్యాతిగాంచారు. ఈ వీణ ప్రపంచం అంతటా ప్రసిద్ది పొందింది. హైదరాబాదు లక్కగాజులు, బొత్తాలు, పిన్నులు ఎన్నో దంతపు వస్తువులు ఈనాడు తయారు చేస్తున్నారు. పూసల పరిశ్రమ. స్త్రీల నల్లపూసలు మొదలుకొని దూడమెడలోని పెద్ద పూసల తయారీ వరకు పాపారాయుడుపేట ప్రసిద్ది. యంత్రాల సహాయం లేకుండా చేతితో తయారు చేస్తున్న మన పారిశ్రామికుని హస్తకౌశలానికి స్వీడన్ దేశ గాజు నిపుణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వ్యవసాయ పరికరాలు. మనది వ్యవసాయ ప్రధానమైన వృత్తి. గృహోపకరణాలుగా ఉపయోగించే కుంపట్లు, గరిటెలు, గొళ్లాలు, నాగవాసాలు, వాసం మేకులు, గుర్రపు నాడాలు ఎన్నో రకాలు కుమ్మరి కార్ఖానాల్లో ప్రత్యేక గ్రామీణ పరిశ్రమగా ప్రసిద్ది పొందాయి.

0: తివాచీలు కంబళ్లు. ఏలూరు వరంగళ్ళు తివాచీలు రత్న కంబళ్లు నేతకు ప్రసిద్ధిగాంచాయి. ఒక రగ్గును సుమారు అరడజను రంగుల్లో రూపొందిస్తారు. శీతల మండలాల్లో గొర్రెల ఉన్ని పొడవుగా ఉంటుంది, ఉష్ణ మండలాల్లో కుర్చగా పెరుగుతుంది. అందువల్ల మన మెట్ట ప్రాంతాల్లో తయారైన ఉన్ని కార్పెట్లు యూరప్ దేశాల్లో అపూర్వ ఆదరణ పొందాయి. అద్దకం పరిశ్రమ. తెలుగునాట అద్దకం ఒక ప్రత్యేక కళగా అభివృద్ధి చెందింది. అనేక రంగులు ఒకే చిత్రంలో అద్దడమే ఈ కళలోని ప్రత్యేకత. చెరివేరు, జాఫర, కరక్కాయ, కుసుంబాలు, నీలిమందు మొదలైన వృక్ష సంబంధమైన కషాయాలు మూల ద్రవ్యాలుగా తయారు చేసి పూర్వం రంగులు అద్దేవారు. తుంగచాపల తయారీలో మహబూబ్ నగర్ జిల్లాలో వినుకొండలో బడులనే తెగవారు ప్రసిద్ధిగాంచారు. క్యాంపు కాట్లు తయారీలో నరసారావుపేట ప్రసిద్ధి. వెదురు తాటాకులతో తయారు చేసే తడకలు, బుట్టలు, అల్లటంలో జీవిస్తున్న చేనేత పరిశ్రమ వారున్నారు. తోళ్లను బాగు చేసి మనీ పర్సులు, మేజోళ్లు, చేతికర్రలు తయారీలో సామర్లకోట, ఏలూరు, మహబూబ్ నగర్ ప్రసిద్ధిగాంచాయి. శ్రీకాకుళం జిల్లాలో నారతో వివిధ రకాల ఫ్యాన్సీ వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కుండలు, కూజాలు, పాత్రలు, బుట్టలు, చాపలు, చేతికర్రలు, చేనేత వస్త్రాలు, ఉన్ని దుప్పట్లు, కంచు, ఇత్తడి, రాగి, వెండి, బంగారం, కర్ర, దంతాలతో తయారైన విశిష్టమైన స్థానిక రూపాలు ఆయా ప్రాంతాల చేతివృత్తుల వారి అసమాన ప్రతిభా పాటవాలకు నేటికీ ప్రజానీకం నీరాజనాలు పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వ సంపద హస్తకళా రూపాలను అభివృద్ది చేయడానికి మన రాష్ట ప్రభుత్వం రాష్ట హస్తకళల సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ హస్తకళాకారులను హస్తకళలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. సృజనాత్మకమైన కొత్త నమూనాలను రూపొందించడం, గృహ వసతి, వర్క్ షాప్ సదుపాయాలు కళాకారులకు ఏర్పాటు చేయడం, విస్తృత ప్రాతిపదికపై మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడం, పతనావస్థలో ఉన్న హస్తకళలను గుర్తించి వాటి అభివృద్దికి ప్రత్యేక పథకాలను చేపట్టడం వంటివి ముఖ్యమైనవి.
1: కార్యక్రమంలో తర్వాతి భాగంగా విజయలక్ష్మి గారు ఒక పాట పాడతారు, విందామా?

0: పండ్లలో ఏ పండులో ఏముందో అంటూ చెప్తున్నారు కుమారి కనకవల్లి గారు. ప్రకృతి ప్రసాదించిన వరాలు పండ్లు. వీటిని పండుగా, తొనెలుగా లేదా రసంగా ఎలాగైనా తీసుకుని వాటి నుంచే వచ్చే లాభాలను పొందవచ్చు. యాపిల్, దీనిలోని పెక్సిన్ రక్తంలోని అదనపు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. యాపిల్ జ్యూస్ రక్తపోటు తగ్గించి రక్తంలో చక్కెరల సమతౌల్యం సాధిస్తుంది. అరటి, ఇది శక్తినిస్తుంది. అరటి జ్యూస్ లో పొటాషియం, విటమిన్ ఏ, సి, బీలు, పీచు పదార్థాలు ఉన్నాయి. ద్రాక్ష, దీనిలో క్యాన్సర్ నిరోధక, కొలెస్టరాల్ నియంత్రిత రసాయనాలున్నాయి. ద్రాక్షారసం సూక్ష్మజీవుల ప్రవేశంతో వచ్చే జబ్బులను నిరోధిస్తుంది. మామిడి, మామిడి జ్యూస్ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ నియంత్రిత రసాయనాలు దీనిలో ఉన్నాయి. బొప్పాయి, ఈ పండు తింటే శరీరంలో కొవ్వులు చేరవు, చేరినవి బయటకు పంపబడతాయి. పైనాపిల్, దీని జ్యూస్ లో ఉన్న మ్యాంగనీస్ ప్రకృతి సహజంగా కొవ్వును కరిగించేది. ఇది శరీరంలోని విషపూరిత రసాయనాలను వెలుపులకి పంపిస్తుంది. బత్తాయి, బత్తాయి రసం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే రసాయనాలను కలిగి ఉంది. కార్యక్రమంలో తర్వాత శ్రీమతి సుభకుమారి గారు నీతి పద్యాలను మనకు వివరిస్తారు.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, భాండశుద్ధి లేని పాకమేళ, విశ్వనాభిరామ పునరవేమ. నిర్మలమైన మనస్సు లేని ఆచారమెందుకు, భగవంతుని ఎందు ధ్యాస లేని పూజలెందుకు, శుభ్రముగా లేని పాత్రలు వంటకెందుకు. ఏ పని అయినను నిర్మలమైన మనస్సుతో తాను ఎందు ధ్యాస ఉంచి చేసిన సత్ఫలితములు ఇచ్చును.
0: కార్యక్రమం తర్వాత దేశము మీరై తేజము మీరై అంటూ పాడుతున్నారు సుస్మిత గారు.

0: మినహాలు. మునిగాకు 3 కట్టలు, పప్పు 200 గ్రాములు, నూనె 3 టీ స్పూన్లు, చింతపండు, నిమ్మకాయంత, ఉప్పు తగినంత, పోపు గింజలు, కరివేపాకు. తయారు చేసే విధానం. ముందుగా పప్పును శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత లేత మునిగాకును తీసుకుని సన్నగా తరిగి చేతితో కాస్త నలపాలి. ఇప్పుడు ముందుగా పప్పును ఉడికిస్తూ సగం వరకు ఉడికిన తర్వాత మునిగాకు వేసి కాసేపు నీరు ఎగిరేంత వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, చింతపండు, కారం వంటివన్నీ కూడా కలుపుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత బాణాలలో నూనె వేసి వెల్లుల్లితో పోపు పెట్టి అందులో ఉడికిన పప్పు, మునగాకు వేసి కలపాలి. మునగాకు పచ్చడి. దీనికి కావలసినవి పదార్థాలు: మునగాకు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 6, చింతపండు, నిమ్మకాయంత, కొబ్బరి తురుము 2 కప్పులు, పోపు గింజలు తగినన్ని, ఇంగువ. తయారు చేసే విధానం: పాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. ఎండుమిర్చి, నూనె, శనగపప్పులను వేయించి తీయాలి. అదే పాన్లో మునగాకును బాగా వేయించి తీయాలి. చల్లారిన మునగాకును వేయించిన ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉప్పు, కొబ్బరి వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరిగా పాన్లో 1 టీ స్పూన్ నూనె, ఆవాలు వేసి ఇంగువతో పోపు పెట్టాలి. ఈ చట్నీ అన్నంలోకి, రొట్టెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. మునగాకును కట్టలుగా కట్టి పప్పుచారు, చారు, రసం మరుగుతున్నప్పుడు వేసి ఆ తర్వాత దాన్ని తొలగించి వేసేయచ్చు. దీని వల్ల పోషకాలు రసంలో తిరిగి మనకు మంచి పోషకాలు లభిస్తాయి. సహజంగా ఆడవారు అన్నానికి ప్రాముఖ్యత ఇస్తారు. ప్రకృతిలో సహజంగా లభించేటువంటి వాటిని ఉపయోగించుకొని సౌందర్య పోషణ ఎలా చేసుకోవచ్చు అంటూ కొన్ని సౌందర్య చిట్కాలు చెప్తున్నారు గౌసియా గారు. ముఖం మీద మొండి మచ్చలు పోవాలంటే వేప, పుదీనా, తులసి, తేనెల మిశ్రమాన్ని క్రమం తప్పకుండా రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో మగ్గిన అరటి పండ్లు, బొప్పాయి వంటివి ఉన్నట్లయితే వాటి గుజ్జును ఫేస్ ప్యాక్ లా వేసుకుని 1 అరగంట ఉంచి కడిగివేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. చల్లని పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడిచినట్లయితే పాలు ఆస్ట్రిజెంట్ గా పనిచేసి చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. తల నుంచి జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే ఉసిరి, మెంతి, గోరింటాకు పొడుల మిశ్రమాన్ని పెరుగులో 6 గంటల పాటు నానబెట్టి తలకు పట్టించినట్లయితే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని 1 అరగంట తర్వాత కడిగివేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
1: కార్యక్రమంలో తర్వాత పిల్లల పట్ల ఎలా మసలుకోవాలి అంటూ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళ చిన్నతనంలో మంచి అలవాట్లు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నది. చాలా మంది తల్లిదండ్రులు కొన్ని గండాలను తప్పించుకోవడానికి పిల్లల చేత అబద్దాలు చెప్పిస్తుంటారు. కానీ ఇది చాలా నేరం. దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడం మంచిదని చెప్పాలి. పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తారు. ఉదాహరణకు పిల్లలు పొరపాటున స్కూల్లో ఇతర పిల్లల పుస్తకాలు, ఆట వస్తువులు తీసుకొస్తే నిజాయితీగా వాటిని తిరిగి ఇచ్చేయటం నేర్పించాలి. అలా కాకుండా వాటిని దాచిపెట్టి పిల్లల చేత అబద్దాలు చెప్పిస్తే పిల్లలకు అదొక అలవాటుగా తయారయ్యే ప్రమాదం ఉన్నది. ఇంకా కొందరు తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి ఎవరైనా ఇంటికి వస్తే లోపలికి వెళ్లిపోయి నేను ఇంట్లో లేనని చెప్పు, ఇప్పుడే బయటకు వెళ్లానని చెప్పు అని పిల్లల చేత చెప్పిస్తుంటారు. పక్కింటి ఆడవాళ్లు చేబదుల కోసం వస్తే ఇంట్లో పంచదార అయిపోయిందని చెప్పు అని పిల్లల చేత అబద్దాలు చెప్పించి అప్పటికి సరిపెట్టడం చేస్తారు. కానీ అబద్దాలు చెప్పి తప్పించుకోవడం పిల్లలకు పెద్దల నుండి వారసత్వంగా వచ్చిన క్రమంగా అదే అలవాటు అయిపోతుంది. అలాగే పిల్లల పంపకంలో మరో లోపం ఏమిటంటే చిన్నప్పటి నుండి ఫలానా పని చేస్తే ఐస్ క్రీమ్ ఇస్తాను, చాక్లెట్లు ఇస్తాను అంటూ తాయిలాలు ఆశ చూపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. దీనివల్ల పిల్లలు చివరకు ఏ పని చేసినా నాకు ఏమి ఇస్తావు అని అడిగే స్థాయికి చేరుకుంటారు. కొందరు తల్లులు పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, గోడచాటుగా నిలబడి విని వచ్చి నాకు విషయం చెప్పు అని పిల్లలను పురమాయిస్తారు. పక్కింట్లో చెట్ల కాయలను దొంగతనంగా కోయిస్తుంటారు. ఇలాంటి పిల్లల జీవితంలో భ్రష్టపడితే అందుకు బాధ్యత తల్లిదండ్రులుగా అవుతుంది. పిల్లలు మాట వినకపోతే లేదా ఏదైనా కావాలని మొండికేస్తే, ఏదైనా మారాన్ చూస్తే దొంగ వస్తా

వాడు పోలీసుకు పట్టిస్తాను, దెయ్యం వస్తుంది, బోచోడొస్తాడు అని బెదిరించడం వల్ల పిల్లల లేత మనస్సుల్లో భయం గూడు కట్టుకుంటుంది. దీనివల్ల కొంత వయసు వచ్చాక కూడా పిల్లలు ప్రక్కన ఎవరూ తోడు లేదే రాత్రిళ్లు బాత్రూంకు కూడా వెళ్లలేరు. చిన్నప్పటి నుంచి పిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయడం అవసరం. చాలా మంది తల్లిదండ్రులు చదువు తప్ప తమ పిల్లలకు వేరేమీ అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ పిల్లలకు లలిత కళలు, సంగీతం, డ్రాయింగ్, సాహిత్యం పట్ల పరిచయం కలిగించి వారికి ఆసక్తి ఉన్న రంగంలో వారి అభిరుచిని ప్రోత్సహించాలి. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో జ్ఞానం, వినోదం, విశ్రాంతి కూడా అంతే అవసరం. ఇటువంటి వాటినన్నింటినీ గమనించి తమ పిల్లల భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి పునాదిని వేస్తారని భావిస్తున్నాను. కార్యక్రమం తరువాత వేదాలకు నిలయంరా మన భారతావని అంటూ పాడుతున్నారు విజయలక్ష్మి.

0: ఇంత వరకు మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్.
4: కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75%.

0: సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

దూరదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం న్యాయమూసనం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, అత్యుత్తమ సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి లేనందున సీఎం కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన లండన్లో ప్రవాస తెలుగు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సీఎం తెలంగాణకు మంచి రాయబారులుగా నిలవాలని ఎన్ఆర్ఐలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం మొదలుపెట్టినట్టు తెలిపారు. సర్టిఫికెట్లు అందక సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
1: మా బకాయిలు మా దుర్గంగా చెప్పే ముఖ్యమంత్రి గారిని విక్రమించడానికి 5 లక్షల మంది విద్యార్థులు కేవలం 10 రోజుల్లోనే సంతకం చేశారు. ఫీజు బకాయిలు ఒకటే కాదు, మేము యావత్ విద్యా వ్యవస్థను అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఉస్మానియా విశ్వవిద్యాలయం వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తాను చెప్పారు, 6 నెలలు అయిపోయింది, 1000 రూపాయలు చేశారు.
0: హుస్నాబాద్ లో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై దృష్టి సారించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన

0: ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆయన పెల్లడించారు. గొంతు విప్పి పోరాడనంత వరకు రాజ్యాంగం న్యాయం చేయలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన, వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం రద్దవడంతో విలేకరులకు రక్షణ కొరవడిందని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఆందోళనకరమని అన్నారు. జర్నలిస్టుల రక్షణ, వృత్తిపరమైన అభ్యున్నతి, సంక్షేమంపై నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఆవిష్కరించిన సాహితీ యోధుడు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను రచనల్లో ప్రతిబింబించిన మహోన్నత సాహితీవేత్త రంగాచార్య అని కొనియాడారు. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఛార్జీల పెంపు, ప్రభుత్వ యాప్ ప్రారంభం, ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఈవీ ఆటోలకు ఆర్థిక సహాయం వంటి 14 డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. హామీలపై సెప్టెంబర్ 1న తదుపరి సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె విరమించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. బాకీ కార్డుల ద్వారా బకాయిల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా వేదికగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలని కోరారు. ప్రముఖ రైతు సంఘం నేత, అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన దశాబ్దాలుగా రైతు సమస్యలు, త్రాగు, సాగునీరు, భూ నిర్వాసితుల హక్కులపై విశేష పోరాటాలు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఎంబీ భవన్ కు తరలిస్తారు. మల్లారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలు రైతు సంఘాలు నాయకులు తీవ్ర దిగ్భాంతి, సంతాపం ప్రకటించారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని, ఉద్యోగుల వేతనాల బకాయిలు లేవని స్పష్టం చేశారు. వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి నూతన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టా భూములను అకారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అవినీతి చేయడం కోసమే ఈ చర్య. అవయవ దానం జీవితం తర్వాత కూడా జీవించే గొప్ప బహుమతి అని, అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ని అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె, మరణం తర్వాత అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు.
1: అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ. మన మరణం తర్వాత కూడా మన అవయవాలను దానం చేయటం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. మన జీవితం ముగిసినా మన అవయవాల ద్వారా మరొకరి జీవితం కొనసాగుతుంది. అవయవ దానం గురించి అవగాహన తెచ్చుకుందాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో 8వ తరగతి పూర్తి చేసిన ఓబీసీ, యూబీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంఎస్ఎస్వి స్కాలర్షిప్లకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సచిదానందాచారి తెలియజేశారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల్లోపు ఉండి

0: ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏటా 75,000 నుంచి 1.25 లక్షల వరకు లభిస్తుంది. సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పొందాలంటే పంట వివరాలను సెప్టెంబర్ 10వ తేదీలోపు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని హనుమకొండ వ్యవసాయ శాఖ ఏడీఏ ఆదిరెడ్డి వెల్లడించారు. కేవలం ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నబియ్యం సాగు చేసే రైతులకు మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లభిస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో డైట్ దప్పళం రోహిణి చింతా గారి కథానిక వింటారు.
1: అక్క పొద్దున్నే లేచి పేపర్ చదువుతూ ఆనందంతో ఓ చిన్న అరుపు అరిచి గబగబా వంటింట్లోకి వచ్చి, బుజ్జి ఇది చూసావా, ఇల్లు కదలక్కర్లేకుండా బరువు తగ్గొచ్చుట, ఈరోజు ఉదయం 7:30కు టీవీ పెట్టుకు చూడమన్నారు అంటూ బోల్డ్ సంబరపడిపోయింది. మాకు ఇవన్నీ మామూలే. అక్క పెద్ద బరువు లేకున్నా మర్నాడు ఏదైనా పేరంటం పెళ్లి ఉందంటే ముందు రోజు రాత్రి కూచుని ఒక 3 నెలల క్రితం కుట్టించుకున్న జాకెట్టు కుట్లు ఇప్పుకునేటంత ఆరోగ్యంగా ఉంటుంది. అంతే, లావు కాదు. అయితే ఈ మధ్యన జాకెట్టుకి ఇప్పడానికి ఇక కుట్లు మిగలక మళ్ళా అన్ని చీరల మీదకి కొత్త జాకెట్లు కుట్టించుకోవటానికి తర్వాత మళ్లీ కుట్లు విప్పుకోవటానికి ఓపిక లేక ఇలా బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే మొట్టమొదట ఒక జిమ్లో 13,000 రూపాయలు కట్టి చేరింది. అక్కడితో ఆగక పరిగెత్తడానికి ఒక రకం బూట్లు, నడవడానికి మరో రకం బూట్లు, జిమ్కు వెళ్లడానికి ఒక జత బట్టలు, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక సంచి, ఇలా రకరకాల వస్తువులు పరికరాలు ఒక 15,000 పెట్టి కొంది. అన్నీ కొన్నాక కొత్త వస్తువు వాడే ఉత్సాహంలో 1 నెల రోజుల పాటు శ్రద్ధగా జిమ్కు వెళ్ళింది. రోజూ బరువు కొలుచుకోవడానికి ఒక వేయింగ్ మిషను, చుట్టుకొలతలు తీసుకోవడానికి ఓ టేపు కూడా కొంది. రోజూ పొద్దున్నే జిమ్కు వెళ్ళ, తిరిగి ఇంటికి వచ్చాక బరువు కొలతలు చూసుకుని పేపర్ మీద రాయా. ఇలా కొన్నాళ్లు గడిచాక రాహుల్, మా కజిన్, సన్నగా అవ్వాలని ఆకాంక్షించే జీవులలో మరొకడు. అక్క రాసిన కాగితాన్ని చూసి, అక్క బరువు ఏమీ తగ్గినట్లేవు అన్నాడు. ఎవరైనా బరువు తగ్గాలని 1 నెల రోజులు కృషి చేశాక మరొకరు తగ్గలేదు అన్నప్పుడు

ఏమవుతుందో సొంత అనుభవమే తెలుసుకోవాల్సిందే. రోజంతా ఇంట్లో ఎవ్వరికీ మాటలు లేవు. మాట్లాడితే పెద్ద రణరంగం, మధ్య మధ్యలో ఏడుపులు, ఇల్లంతా ఒకటే గోల. ఇద్దరికి సర్ది చెప్పడానికి నాకొకరోజు సెలవు. ఇంత జరిగాక అక్క రాహుల్ జిమ్లు ఏమీ బావులేవని ఒక ఒప్పందానికి వచ్చి కొన్నాళ్లు ఎక్సర్సైజ్ మానేశారు. తర్వాత మా వీధిలో ఎవరో ఏరోబిక్ డాన్స్ అండ్ జుంబా స్కూల్ పెట్టారు. దాంతో మళ్లీ సందడి మొదలు. అక్క రాహుల్ ఇద్దరు దాంట్లో చేరి నా చెవులు వాచే వరకు ఆ స్కూల్ గొప్పల్ని చెప్పి చెప్పి చంపారు. అంత పొగిడిన ఆ స్కూల్ ముచ్చట కూడా ఎన్నాళ్ళో సాగలేదు. నా మీద దయతల్చి వాడు స్కూల్ ఎత్తేశాడు. దాంతో ఇద్దరూ మళ్లీ ఇంట్లో ఎవరికి తోచిన రీతిలో వారు ఎక్సర్సైజ్ పేరిట ఒక గంతో ఒక మొగ్గో ఒక పల్టీనో వేస్తూ కాలం గడుపుతున్నారు. నాకు కాస్త ప్రశాంతంగానే ఉంది. ఇంతట్లోకి ఈ పేపర్ వార్త. నాతో సంతోషం పంచుకున్నాక అక్క రాహుల్ గదిలోకి వెళ్లి వాణ్ణి తట్టి లేపింది. ఇద్దరూ కలిసి టీవీ పెట్టేసరికి సమయం 7:30. ఏదో యోగా కార్యక్రమం వస్తోంది. గురువుగారు మొదట చాప ఇలా పరుచుకుని అంటూ ఏదో చెప్తున్నారు. ఒక్క ఉదుటిని ఇద్దరూ లేచి ఇల్లంతా చాప కోసం వెతికి వేసారి. అది దొరకక మంచం మీద బొంతను తీసి కాస్త అటూ ఇటూ లాక్కుని మొత్తానికి పరిచి దానిమీద పద్మాసనం వేసి కూర్చునేసరికి ప్రకటనలు మొదలైపోయాయి. కార్యక్రమం తిరిగి మొదలయ్యేసరికి 7:56. గురువుగారు, చూశారు కదా ఇవాళ్టికి, మళ్లీ రేపు ఇదే సమయానికి పొత్తి కడుపు ఎలా తగ్గించుకోవాలో దానికి కావలసిన ఆసనాలు ఆహారం చూద్దాం అని ఒక నమస్కారం పెట్టి ఒక నవ్వు నవ్వడంతో కార్యక్రమం సమాప్తం అయిపోయింది. ఇద్దరూ ఓ నిమిషం నిరాశ చెంది కాసేపు అయ్యాక తేరుకుని, పోనీలే అసలు విషయం రేపే అంటూ బొంత అక్కడే వదిలేసి లేచి వెళ్లిపోయారు. సాయంకాలం చెరో వ్యాయామ చేప అంటే ఎక్సర్సైజ్ మ్యాట్ 2 డేసి వేలు పెట్టి కొనుక్కొచ్చారు. మళ్లీ మొన్నాడు టీవీ పెట్టుకుని ఎవరి చేప వారు పరుచుకుని శ్రద్ధగా కూర్చున్నారు. గురువుగారు టీవీలో మళ్లీ ఓ నమస్కారం పెట్టి ఓ నవ్వు నవ్వి ముందుగా చేపను పరుచుకుని పద్మాసనంలో కూర్చుని చేతివేళ్లు ఇలా ముద్ర పెట్టి ప్రాణాయామం ఇలా చేయాలి అని చూపించారు. వీళ్లు ఆ ప్రాణాయామంతో పాటు ఉత్తానపాదాసనం కూడా నేర్చుకున్నారు. ప్రకటనలు అయ్యేలోపు బాగా ప్రాక్టీస్ కూడా చేసేశారు. విరామం తర్వాత గురువుగారు, ఇవాళ్టికి ఉత్తానపాదాసనం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఒక ఆరోగ్యకరమైన వంటకం నేర్పిస్తాను. మీరు నే చెప్పిన విధంగా తింటే ఏ అనారోగ్యం లేకుండా ఎంతో ఉత్సాహంతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఈ విధమైన భోజనం చేస్తే ప్రేవులు శుభ్రపడి మలబద్ధకం కూడా లేకుండా మరి ఏ విధమైన వ్యాధులు లేకుండా ఉంటారు. వంటకం పేరు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇవాళ మనం నేర్చుకోబోయే వంటకం ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన నూనె లేని, మళ్ళీ వినండి, నూనె లేని అంటే ఏ కొవ్వు పదార్థం లేనిది, దాని పేరే. వీళ్ళిద్దరూ మిగిలిన అవయవాలన్నీ సవాసనంలో పెట్టి కళ్ళు మెదడు మాత్రం టీవీ మీద పెట్టి వింటున్నారు. గురువుగారు చేసిన ఆ ప్రకటన విని నేను కూడా ఆసక్తికరంగా టీవీ. రాహుల్ స్నానానికి వెళ్లిపోయాడు. ఇలా వాళ్లు మకరాసనం ఉడికించిన గారే, సలభాసనం ఉడికించిన గులాబ్ జామున్, హలాసనం చింతపండు పోపు లేని రసం, పచ్చి గుమ్మడికాయ కూర నేర్చుకున్నారు. ఇది చాలక ఆ రోజు సాయంత్రం అక్క గురువుగారు రాసిన వంటల పుస్తకం కొని చింతపండు ఉప్పు కారం పోపు లేని రసం చేసింది. నేను తినలేక కొంచెం ఇబ్బంది పడినా అక్క రాహుల్ దాన్ని ఎంతో ఆస్వాదిస్తూ తిని అప్పుడే ఆరోగ్యవంతులైపోయిన అనుభూతి పొందారు. ఓ 2 రోజులు అక్క అదే రసం వండి ఇంటికి వచ్చిన పని మనిషికి, వాచ్మ్యాన్ కి, నీళ్లబ్బాయికి, అపార్ట్మెంట్ కింద జోళ్లు కుట్టుకునే అబ్బాయికి, ఇలా కనపడిన వాళ్ళందరికీ పెట్టి దాని వంతు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి కృషి చేసింది. ఎటొచ్చి వాళ్లంతా దీని సహృదయం అర్థం చేసుకోక అమ్మా అక్కయ్య గారు ఒట్టి ఉడికించి నీళ్లిచ్చి అన్నంలో తినమని బలవంత చేస్తున్నారమ్మా, పిల్లలకు వాంతి వచ్చినంత పనైంది, అక్కయ్య గారికి బొత్తిగా వంట రాదనుకుంటా, ఇక అమ్మ వండితే మాకేమీ ఇవ్వద్దమ్మా అంటూ రకరకాలుగా దాని ప్రేమని అవమానించారు. పని మనిషి అయితే

అక్క వండినవి ససేమిరా తీసుకువెళ్లనని మొండికేసింది. దాంతో అక్కకి కోపం వచ్చి సమాజ శ్రేయస్సు వదిలి ఒట్టి నా మీద మాత్రం ఫోకస్ చేసింది. ఇలా నేను ఒక వారం రోజులు ఉడికించిన గులాబ్ జాము, పప్పులేని పప్పుచారు, పచ్చిదొండకాయ కూర అవన్నీ తిన్నాక కడుపు నొప్పి నీరసం వచ్చి నోరు చచ్చిపోయి అర్ధరాత్రి అపరాత్రి దొంగతిళ్లు తినడం మొదలుపెట్టాను. ఇంతట్లోకి నా దుస్థితిని తప్పించేందుకే అన్నట్టు నాన్న సంక్రాంతికి రమ్మని ఫోన్ చేశాడు. ఊళ్ళో దిగేసరికి బస్టాప్ ఎదురుగా ఉన్న నారాయణ హోటల్లో నాన్న తాతయ్య వాళ్ల పేకాట జట్టుగాళ్లతో కలిసి ఇడ్లీ తింటూ కనిపించారు. ఇప్పటికి 10 రోజులు అక్క సంరక్షణలో ఉన్న నేను గబగబా పెట్టి అక్కడే పడేసి అక్క పిలుస్తున్నా వినిపించుకోకుండా హోటల్లో దూరి 3 మాటలు సాంబారు చట్నీ మారొడ్డించుకుని 2 ప్లేట్లు ఇడ్లీ తినేశాను. రాహుల్ గారు ఏం చేయాలో తోచక అక్కని నన్ను చూస్తూ నిలబడిపోయాడు. మర్నాడు నేను నిద్రలేచేసరికి రాహుల్ 3 పాళ్లేళ్లను ఎదురుగా చేప మీద కూర్చోపెట్టి ఆసనాలు నేర్పిస్తున్నాడు. అక్క వంటింట్లోకి వెళ్లి అమ్మకి అమ్మమ్మకి ఏదో చెప్తోంది. నేను పళ్ళు తుంకుని అక్కకి రాహుల్కి కనపడకుండా ఒక అరిసి తింటూ దొడ్లో అది ఇది చూస్తూ కాసేపు కాలక్షేపం చేసి ఇంట్లోకి వెళ్లేసరికి అక్క వంట వండుతోంది. అమ్మమ్మ అమ్మ పక్కన కూర్చుని నేర్చుకుంటున్నారు. నేను అమ్మా ఈవేళ వంట అక్క చేస్తోందా అని భయపడుతూ అడిగేసరికి అమ్మమ్మ ఎవరైతే నేను ఎంచక్క దప్పడం బూరలోను స్నానం చేసి త్వరగా రా అంది. నేను నీరసంగా బయటకు వచ్చేసరికి పాలేళ్లు కాళ్లు పైకెత్తి జారిన పంచిని అలా వదిలేయలేక నేను చూస్తున్నానన్న సిగ్గుతో ఏం చేయాలో తెలియక యమయాతన పడిపోతున్నారు. నేను స్నానానికి వెళ్లిపోయా. నాన్న తాతయ్య దప్పడం మాట వింటూనే రోజూ తినే నారాయణ ఇడ్లీ కూడా తినకుండా చకచకా స్నానం చేసేసి అన్నం ఎప్పుడు పెడతారా అన్నట్టు ఒంటింటి గట్టు దగ్గరే కూర్చున్నారు. 11 అక్క అన్నం వడ్డిచ్చింది. నాన్న తురిమిన క్యారెట్టు, బీట్రూటు, క్యాబేజీ, కొత్తిమీర, బంగాళదుంపలు ఇవన్నీ వేసి చేసిన కూరగాయలతో ఉన్న పచ్చికూరను చూసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. తాతయ్య అమ్మాయి దప్పడం పట్టుకురా అన్నాడు ఆశగా. అక్క ఏదో నీటి వంటి పదార్థం తెచ్చింది. తాతయ్య దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏమిటమ్మా ఇది అని అడిగాడు. దప్పడం తాతయ్య, డైట్ దప్పడం. చిలకడదుంప ముక్కలు ఈ వయసులో తింటే అరాయించుకోలేవు. సొరకాయ తింటే గ్యాసు. అయినా సొరకాయ గుమ్మడికాయ అంతసేపు నీళ్లలో ఉడికిస్తే వాటి పోషకాలన్నీ చచ్చిపోతాయి. అయినా అవన్నీ ఈవేళ కూరలో వేసేశాగా, అది కూడా తిను. అది తింటే ముక్కలు తిన్నట్టే. ఒక్కసారి కూర తిని చూడు, రోజూ ఇవే కావాలంటావు అంది. మరి చింతపండు కూడా లేదేమమ్మా దప్పడంలో మళ్లీ అడిగాడు తాతయ్య. చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు తాతయ్య, దాని బదులు నిమ్మకాయ వాడదామనుకున్నా. కానీ నీకు నిమ్మకాయ అంటే ఇష్టం లేదు కదా, అందుకే వాడలేదు. అయినా అవి లేకపోతే 1 చెంచాడు ఉప్పు, 1 చెంచాడు ఇంగువ వేశాను తెలుసా, గబగబా తిను తాతయ్య, లేకపోతే చల్లారిపోతుంది అంటూ ఉప్పు ఇంగువ వేసిన వేడి నీళ్లు వడ్డించింది. తాతయ్యకి ముద్ద మింగుడుపడలేదు. జాలిగా అక్కవైపు చూశాడు. అది ఏమీ పట్టించుకోకుండా, అరే మర్చిపోయా, ఒడియాలు నానబెట్టాను, తెస్తానాగు, దప్పడంలో నంజుకుందువుగాని అంటూ లేవబోయింది. ఇంతట్లోకి పొలం నుంచి ఎవరో వచ్చి తాతయ్యని పిలిచారు. బ్రతుకు జీవుడా అనుకుని తాతయ్య ఒక్క ఉదుటిని లేచి అర్జెంట్ పనుందమ్మా, ఇప్పుడు భోంచేసే సమయం లేదు అంటూ గబగబా బయటికి వెళ్లిపోతూ అమ్మమ్మని పిలిచి రాజీ రాత్రికి నువ్వు వంట చేయి, అమ్మాయిని కష్టపెట్టకు అని లౌక్యంగా చెప్పాడు. నేను చాలా ఆనందపడ్డాను. అమ్మమ్మ అమ్మ సూరమ్మని చూసి వస్తామని వంకపెట్టి భోజనం తప్పించుకున్నారు. అప్పటికి విషయం అర్థమైన అక్క ఎంతో పౌరుషపడి నా వంట నేనే తింటాను, ఆరోగ్యకరంగా వండితే ఇంత అలుసా అని కోప్పడి పళ్ళెం తీసుకుని నానబెట్టిన ఉడియాలు వేడి నీళ్ల దప్పలం వేసుకుని విసవిసా వసారంలోకి వెళ్లిపోతుంటే రాహుల్ గారు లోపలికి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే అక్క రారా రాహుల్, డైట్ దప్పడం, ఉడికించిన బూరెలు తిందాం అంది ఆనందంగా. అది రాహుల్ కలిసి డైట్ దప్పడం, నానబెట్టిన ఒడియాలు, పంచదార వేయకుండా బొబ్బర్ల పూర్ణంతో ఉడికించి చేసిన బూరే మా మీద పంతం కొద్దీ తిన్నారు. దాంతో ఇద్దరికీ ఒకటే డోకులు పట్టుకున్నాయి. రాత్రి 7:30

0: అమ్మమ్మ తాతయ్యకు నాకు చక్కటి బంగాళదుంప వేపుడు, గుమగుమలాడే మంచి చారు, రోటి పచ్చడి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసి వడ్డించింది. బాగా ఆకలి మీద ఉన్న తాతయ్య జుర్రుకు జుర్రుకు తింటుంటే రాహుల్ గారు ఆగలేకపోయాడు. అమ్మమ్మ నాకు కూడా పెట్టవా అని మా పక్కన కంచం తెచ్చు కూర్చున్నాడు. అమ్మమ్మ చేతి మహత్యం ఆకలి కడుపు వల్లో తెలియదు గాని తాతయ్య భోంచేశాక, రాజీ భోజనం భేషుగ్గా ఉంది, ఇంత మంచి వంట వండినందుకు నీకు శభాష్, అసలు రోటి పచ్చడి తింటే స్వర్గంలో ఉందనుకో అని మెచ్చుకున్నాడు. ఇదంతా అప్పటి వరకు చలించకుండా చూస్తున్న అక్క ఇక తట్టుకోలేకపోయింది. ఏమీ మాట్లాడకుండా కంచం తెచ్చుకుని మా పక్కన కూర్చుంది. చారు బంగాళదుంప వేపుడు మారొడ్డించుకుని తిని పెరుగులో పచ్చడి నంజుకుంది. అక్క రాహుల్ మర్నాడు నారాయుడు హోటల్లో మా అందరితో కలిసి ఇడ్లీ తినడంతో ఈ బరువు తగ్గే పద్ధతికి కూడా తెరపడిపోయింది.
1: మీరు ఇంతవరకు డైట్ దప్పళం రోహిణి చింతాగారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సురేఖామూర్తి గారు పాడిన లలిత గీతాలు.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలీలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయ్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085223 2324085353 ఈ నంబర్లకు ఫోన్ చేయగలరు.

0: అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎం బాబుసింగ్, పి ప్రభాకరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరేంటి? కాగితపు వెంకటేశ్వర గారికి స్వాగతం అండి. ఈ మాసమంతా కూడాను వ్రతాలు నోములు చేసుకుంటూ ఉన్నారు. ఏడు వారాల
1: వెంకటేశ్వర స్వామి వారతల్లిలో ఉంది ఆంధ్రలో.
0: ఓకే,
1: అక్కడ 7 వారాలు వెళ్తే మన అనుకున్న నెరవేరుతాయని. అది ఈ మధ్యలో ఫేమస్ అయింది బాగా.
0: అంటే 7 శనివారాలు వెళ్లాల్సిందే అక్కడికి?
1: 7 శనివారాలు వెళ్లే వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఇంటి దగ్గరే 7 శనివారాలు వ్రతం చేసుకుంటారు.
0: ఓ, ప్రతి వారం వ్రతం చేయాలా?
1: 7 శనివారాలు పిండి దీపాలు పెట్టి వ్రతాలు చేసుకుంటారు వెంకటేశ్వర స్వామికి. చేసిన తర్వాత 8వ శనివారం కూడా పూర్తి అయినాక వారపల్లి వెళ్తున్నారు. వారపల్లి అంటే ఆత్రేయపురం మండలం.
0: ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి కొత్తగూడానికి?
1: రాజమండ్రికి 15-20 కిలోమీటర్లు ఉంటది.
0: ఓకే,
1: దానికోసం భద్రాచలం ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సును కూడా వేశారు అక్కడ నుంచి.
0: అవునా?
1: వారపల్లి బాగా ఫేమస్ అయిందండి. ఒక వారానికి 50,000-60,000 మంది వెళ్తున్నారు అక్కడ భక్తులు. ప్రదర్శన 7 ప్రదర్శనలు చేయడానికి ఖాళీ ఉండట్లా. మేము కూడా ఒకసారి వెళ్ళొచ్చాము.
0: ప్రదర్శన చేయాలా?
1: 7 ప్రదర్శనలు చేసినాక దర్శనం చేసుకోవాలి.
0: అనుకున్న కోరిక నెరవేరిందా మరి?
1: అంటే కావలేదు మరి, 7 వారాలు అవలే.
0: ఓకే, 7 వారాలు చేయాలంటే ముందు స్వామివారిని దర్శించుకుని మొదలు పెట్టాలా?
1: దర్శించుకొని మొదలు పెట్టాలి.
0: ఓకే, 7 అయిపోవాలా?
1: 7 అయినాక వడ్డీ 8 చేసినప్పుడే వెళ్ళాలి.
0: వడ్డీ కాసుల వారు కదా శ్రీవారు.
1: వడ్డీ 8 రోజులు కూడా పూర్తి చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం. ఆ స్వామివారి దర్శనం వల్ల దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు తిరుపతి కంటే ఫేమస్ అయింది ఇక్కడ.
0: అది ఎండోమెంట్ అండి?
1: ఎండోమెంటే కానీ చాలా చిన్న పల్లెటూరు. కానీ జనం రద్దీ పెరిగేసరికి దారులకి పొలాల మీద నుంచి దారులు ఇచ్చారు అక్కడ వెహికల్స్ కి.
0: ఇస్తారు మరి ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవాలి, అక్కడ వ్రతం చేసుకోవాలి అంటే స్నాన చెప్పాదులు అనేవి ఉంటాయి కదా, మరి దానికి
1: ఫెసిలిటీ ఉంటాయి. అన్ని ఉన్నాయి అక్కడ. ఒక నైట్ ఉండాల్సిన వాళ్ళు నైట్ వస్తారు చాలా మంది. రాత్రి 12 తర్వాత వచ్చేసి తెల్లవారుజామున దర్శనం చేసుకుని వచ్చేస్తారు. కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం తొందరగా అవుతుందని తొందరగా వస్తున్నారు. ఉదయం వెళ్ళే వాళ్ళు 7 నిమిషాలు చేరుకుంటారు. అవన్నీ అయ్యేసరికి 2 అవుతుంది. చాలా ఉంటుంది అక్కడ దర్శనం తర్వాత అందరికి.
0: కానీ శనివారాలు బాగా క్రౌడ్ ఉంటుంది అనుకుంటా?
1: అసలు శనివారాలు వెళ్ళటం చాలా బీభత్సం. 2 గంటల దాకా దర్శనం దొరకట్లేదు.
0: ముందస్తుగా బుకింగ్స్ ఏమైనా ఉన్నాయా దర్శనం గానీ రూమ్స్ కానీ?

0: మేము ఫ్రీగా దొరుకుతున్నాయి రూమ్స్. కానీ టికెట్స్ తీసుకోవచ్చు 1000 రూపాయల నుంచి 250 రూపాయలు 50 రూపాయలు అట్లా టికెట్స్ ఉన్నాయి. 1000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకేమో స్పెషల్ దర్శనం ఉంటుంది, లోపల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది వాళ్ళు, అవసరం ఉండదు. ఈ బయట ప్రదర్శన చేసే వాళ్ళంతా 50 రూపాయలు 250 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళంతా బయట ప్రదర్శన చేసి లోపలికి వెళ్ళాలి గుళ్ళకి. వెళ్ళేసరికి కనీసం 1 గంట పడుతుంది లోపల దర్శనం, అన్ని తిరిగి వెళ్ళేసరికి.
1: ఓకే,
0: అంత ఫేమస్ అయింది రాత్రిపురంలోని వాడపల్లి.
1: ఎవరైనా సరే స్వామి ఒప్పుకున్నారు, వాళ్ళు 7 వారాలు వ్రతాలు చేశారు, కానీ వాడపల్లి వెళ్లకుండా ఇంట్లోనే దానికి ముగింపు చేసుకోవచ్చా?
0: కంపల్సరీ ఒక్కసారి వెళ్ళాలి వాడపల్లి. మనం వ్రతాలు చేసుకున్నాక లాస్ట్ శనివారం అన్న వాడపల్లి వెళ్ళాలి దర్శనానికి.
1: ఏదో ఒక వారం వెళ్తే సరిపోతుందా?
0: ఏదో ఒక వారం వెళ్ళాలి.
1: ఓకే,
0: వెళ్ళి 7 వారాలు అయితే మనం ఎక్కడ చేయాలి.
1: అయితే ఒక విషయం చెప్పండి, భద్రాచలం వారు ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేశారన్నారు, ఏ సమయాల్లో వెళ్తాయి? అప్పుడు రోజు వెళ్తాయా?
0: ఉదయం ఒకటి పెట్టారు, సాయంత్రం ఒకటి పెట్టారు బస్సులండి.
1: ముందస్తుగా బుకింగ్
0: టికెట్ పెట్టారు, నడుస్తాం.
1: వెళ్ళిన రోజు మళ్ళీ రిటర్న్ అవ్వాలా?
0: వెళ్ళిన రోజు రిటర్న్ అయిపోవచ్చు.
1: ఓకే,
0: అంటే ఉదయం బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది, రిటర్న్ మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి బస్సులు రిటర్న్ అవుతాయి, వెళ్ళిపోవచ్చు అక్కడ
1: నుంచి. ఓకే, ముందస్తు బుకింగ్ అనేది ఏమి లేదు. ఓకే వెంకటేశ్వర గారు, చాలా చక్కటి విషయాన్ని ఇప్పుడు సందర్భానుసారంగా మన మహిళలకి అందించారు, ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు మిర్యాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురికిడి స్వరూప్. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
8: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: నమస్తే అండి, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు?
1: మంచినీళ్ళ జెన్నీ సార్.
0: మంచినీళ్ళ జెన్నీ.
1: బాగున్నారు సార్?
0: బాగున్నాం మేడం. మీరెలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నామండి.
0: మరి జెన్నీ గారు, ఈ రోజు పసందైన మాటలు ఏంటి మాకు వినిపించేది?
1: ఈ రోజు ఏంటంటే, ఈ రోజు అలక్ష్యంగా సార్, శ్రావణ మాసం. ఈ రోజు ఎవరైనా ఎంత పని ఉన్నా కూడా ఇంటి దగ్గర ఉండి వరలక్ష్మి వ్రతం చేస్తుంది సార్. ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పూజ సార్.
0: మగవారి కోసం చేసే పూజ ఇది? ఆడవారు చేసేది?
1: అంటే ఆడవాళ్ళు చేసుకునేది మగవారి కోసమే, కానీ ఆడవాళ్ళు చేసుకుంటారు సార్ వాళ్ళ కోసమే.
0: అవునవును, చాలా ఉత్సాహంగా ఉత్సాహభరితంగా ప్రతి ఒక్కరు ఆచరించేది ఇది శ్రావణ శుక్రవారం. మరి మీ ఊళ్ళో చేస్తారా శ్రావణ శుక్రవారాలు?
1: అంటే తక్కువ సార్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు సార్. కొంతమంది ఏమో ఆయన ఇచ్చుకుంటారు సార్.
0: వెసులుబాటు బట్టి కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి సరిపడదు.
1: కుదుర్చుకుంటే బాగుంటుంది సార్, ఎందుకంటే సౌభాగ్యం కోసం చేసుకునే రథం కదా ఇది.
0: మీరు చేస్తారా జెన్నీ గారు?
1: చేస్తాం సార్, అందుకనే ఈ రోజు నాకు మానేసి ఇంటి దగ్గర ఉన్నాం సార్.
0: కొంతమంది అమ్మవారి పటానికి చేస్తారు, కొంతమంది అమ్మవారి ప్రతిమను సృష్టించుకుని దాంట్లో చేస్తారు. మీరు ఎలా చేస్తారు?
1: నేనైతే ఎప్పుడు ఫోటో పెట్టుకుని అమ్మవారిని అలా చేస్తా సార్.
0: రోజంతా ఉపవాసం ఉండాలి?
1: సాయంత్రం వాయినాలు ఇచ్చేసి సాయంత్రం తింటే బాగుంటుంది సార్.
0: వాయినాలు ఎంత మందికి ఇస్తారు?
1: ఒక ఐదుగురు గాని ముగ్గురు గాని, నేనైతే ఐదుగురికి ఇస్తా సార్.
0: అది మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని బట్టి.
1: అంతే సార్.
0: ఓకే జెన్నీ గారు, చాలా చక్కగా మరి ఈ రోజు వ్రతం చేసుకుంటూ కూడా ఆకాశవాణికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈ రోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ఇది పాటల పల్లెకలు శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ రమేష్ గారు, చెప్పండి, ఈరోజు ముచ్చట ఏంటి?
3: అయితే ప్రజెంట్ మేము ఉద్యోగ రీత్యా మాన్కోడ దగ్గర జాబ్ చేస్తున్నాం సార్. నేను ఇక్కడ బంజారాలు బాగా ఉంటారు సార్, బయ్యారం దగ్గర శ్రీనివాస్ నగర్ మాది. అయితే ఏటా బంజారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రకృతి ఆరాధనగా జరుపుకునే ప్రాచీన బంజారాల ఫెస్టివల్ ఒకటి తేజ్ అని జరుపుతుంటారు సార్. శ్రావణ మాసంలో
2: తేజ్ పండుగ చాలా ఫేమస్ కదా.
3: తేజ్ పండుగ చాలా చక్కగా జరుగుతుంది సార్ ఇక్కడ. ఇక్కడ పెళ్లికనే అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలు మంచి చదువు రావాలని, బాగా ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని, తర్వాత కుటుంబం పారిపంతలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ఆరాధించే పవిత్ర వ్రతం. 9 రోజుల నుంచి 11 రోజుల వ్రతం సార్ ఇది. ఈ బంజారాల బతుకంలో వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ముఖ్యంగా పెళ్లికని పిల్లలు ఉంటారు సార్, టీనేజ్ అమ్మాయిలు, ఆ పిల్లలు అక్కడ ఇంటి ముందు పెద్దవాళ్ళు ఒక మంచి కడతారు అన్నట్టు. కట్టి అక్కడ మోదుగు ఆకులు ఉంటాయి చూడండి సార్, మోదుగు ఆకులతోటి ఇట్లా ఒక చిన్న డబ్బాలాగా తయారు చేసి దానిలో మట్టి, రేగడి మట్టి, ఎర్ర మట్టి వేసి ధాన్యపు గింజలు చల్లుతారండి, గోధుమలు, సజ్జలు, జొన్నలు మంచి ఏర్పాటు చేసి దాన్ని ఎవరి ముట్టుకోకుండా చుట్టూ ఇనప వల ఉంటుంది అన్నట్టు. తర్వాత ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ పవిత్రంగా స్నానాలు చేసి దేవుణ్ణి ఆరాధించి పూజలు అవి చేసి ఆ పిల్లలు వాటికి నీళ్లు పోస్తూ ప్రతి సాయంత్రము విద్యుత్ దీపాలు వెలిగించే అక్కడ అందమైన సంప్రదాయ దుస్తులు ధరించి తేజ్ బుట్టలపై తలపై పెట్టుకుని పిల్లలు నృత్యాలు కూడా చేస్తుంటారు సార్. అక్కడ అందుకే చివరి రోజు మొలకెత్తిన తేజ్ మొక్కల బుట్టలని నెత్తిమీద పెట్టుకుని ఒకరినొకరు మార్చుకుంటూ ఉంటారంట, వీళ్ళు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ వీళ్ళకి ఇస్తారు. తర్వాత అవి కొన్ని దేవుడు ప్రసాదం చేసి శనిగలు అవి ఉడకబెడతారు అన్నట్టు. చివరి రోజు సార్, 2 రోజులు జరుగుతుంది అంటే 11 రోజులు జరుగుతుంది అన్నట్టు. ఈ 11 రోజులు ఆ విత్తనాలన్నీ కూడా మొలకెత్తి చక్కగా ఫస్ట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటారు సార్. పిల్లలంతా ఎక్కువగా టీనేజ్ పిల్లలు, పెళ్లికని పిల్లలు వీళ్ళందరూ వచ్చి తిరుగుతూ ఉండి చెరువు గానీ జలాశయాలలో వాటిని విడుస్తూ బాగా ఏడుస్తుంటారు సార్ అప్పుడు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ 7 రోజుల వరకు మళ్ళీ వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయితే వాళ్ళు అందులో పాల్గొనడానికి వీల్లేదు అన్నట్టు.
2: అంటే మ్యారేజ్ అనే వాళ్ళు పాల్గొనకూడదా?
3: పాల్గొనరు సార్, వాళ్ళు వాళ్ళే పూజ చేస్తుంటారు, పెద్దవాళ్ళు పక్కన ఉంటారు.
2: ఓకే,
3: అవి ముట్టుకోవడం కానీ చేయడం కానీ అన్ని కూడా పెళ్లిగారి పిల్లలు చేస్తారు. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మ్యారేజ్ అనుకోండి, వాళ్ళని పక్కన పెడతారు, పక్కన పెట్టి మళ్ళీ టీనేజ్ అమ్మాయిలు వస్తారు అన్నట్టు. కుటుంబం మంచి పాడి పంటలతో సుఖశాంతితో వర్దిల్లాలని చాలా పవిత్రంగా వాళ్ళు ఆరాధిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఎప్పుడో కాకతీయ కాలం నుంచి ఒక బతుకమ్మ పండుగ ఎలా ఉంటుంది సార్ వీళ్ళది. మా దగ్గర శ్రీనివాస నగర్ లో చాలా బాగా చేస్తారు సార్, ఎమ్మెల్యే వస్తారు, ఎంపీఓ వస్తారు, తర్వాత సర్పంచ్, వీళ్ళందరూ వార్డు మెంబర్స్ అందరు కూడా వచ్చి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అన్నట్టు. ప్రతి ఏటా జరుగుతుంటుంది సార్ ఇక్కడ.
2: ఓకే రమేష్ గారు, మరి తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత అది ఎప్పుడు చేసుకుంటారు అనేది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట ఒకటి వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.

0: స్వాతి, హెడ్ ఆఫీస్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట
1: రామవరం ఎం మౌనిక. నాకు నచ్చిన పాట.
2: నా పేరు చంద్రకాంత గద్దె. నాకు నచ్చిన పాట
3: ఆర్ ప్రియాంక, ఎస్సీబి నగర్ నుండి. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
4: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు రేణుక సార్, సుజాతనా గారు. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట చేశాను సార్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమమే అయితే పాట మా దగ్గర రెడీగా ఉంది. ముచ్చట మీ దగ్గర ఏముంది?
1: గత వారం సార్ చిన్న పాప, 8 సంవత్సరం పాప, ఆడుకున్న పిల్లలు ఏం చేశారంటే ఆడిపిస్తానని తీసుకెళ్లారు సార్. ఆ పాపని పిల్లలు ఆడిపించుకుంటూ హౌస్ లో పడేశారు.
0: అయ్యో,
1: చనిపోయింది పాప. సంవత్సరం పాప
0: మరోసారి పడిందా? పడేశారు హౌస్ లో.
1: పడేశారో తెలియదు, ఆ అమ్మాయి పడిపోయింది తెలియదు, కానీ అసలు అది మామూలు కాదు సార్. అయితే
0: పెద్దవాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదు.
1: ఏ పాప అయితే తీసుకెళ్ళింది, అదే పాప మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టింది. ఏంటంటే మాకు ఏం తెలియదు అని అంటున్నారు సార్ వాళ్ళు.
0: తెలీదు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా విషయం తెలియదు.
1: అవును సార్, నేను చెప్పేస్తున్నట్టు ఒకటే సార్, మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అట్లా ఇస్తే ఇక్కడే జరిగింది సార్.
0: సహజంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎట్లా ఉంటుందంటే అక్కడ తల్లిదండ్రులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు చూసారా పెద్ద ప్రమాదం జరిగింది కదా.
1: అవును సార్.
0: ఓకే అండి, మరి రేణుక గారు ఇలాంటి జరగకుండా ఉండాలంటే మన జాగ్రత్త కూడా చాలా అవసరం.
1: అవును సార్, నేను చెప్తే.
0: ఓకే అండి, ఆకాశవాణికి ఫోన్ చేసి మరి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు అందరు కూడా ముందుకు రావాలని మీ యొక్క సందేశంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మరొక పాట వినిపిస్తున్నా, వినండి.
1: థాంక్స్ సార్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
2: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
3: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
4: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
5: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
6: నా పేరు శోభారాజు, మొన్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
7: హలో.
8: హలో, శుభోదయం అండి.
7: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేశారు?
8: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నాను సార్.
7: స్వీటీ గారికి స్వాగతం అండి. స్వీటీ గారు
8: బాగున్నారా?
7: బాగున్నా మేడం. ఈరోజు ముచ్చట్లేంటి మనకి?
8: అప్పుడే పుట్టిన శిశువుని సంరక్షించడం ఎలానో చెప్పాలనుకుంటున్నా.
7: చెప్పండి.
8: శిశువును వెచ్చగా ఉంచడం అవసరం. తల్లి శరీరానికి ఆనుకుని ఉంచాలి బిడ్డని. పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వాలి. తదితర పదార్థాలు ఏమి ఇవ్వకూడదు. పుట్టిన 24 గంటల లోపు స్నానం అలాంటివి ఏమి చేయకూడదు. పుట్టిన వెంటనే శిశువు బరువుని తూచాలి. 2.5 kgs కన్నా తక్కువ బరువు ఉంటే డాక్టర్ గారిని సలహా తీసుకోవాలి. అలానే బొడ్డుకి ఏమీ రాయకూడదు. జబ్బులతో బాధపడే వారి నుంచి శిశువును దూరంగా ఉంచుకోవాలంట. 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర పదార్థాలు ఇవ్వకూడదు. శిశువుని ఎత్తుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలానే శిశువు సరిగ్గా పాలు తాగకపోయినా, తర్వాత ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఉన్నా, ఛాతి లోపలికి పోతుందా లేదా అనే చూసుకోవాలి. జ్వరము, తర్వాత

0: దగ్గర చీము ఎర్రబడినా కూడా ఏమీ అప్లై చేయకూడదు. చిన్నపిల్లలకి కామెళ్ళు వస్తుంటాయి కదా, అవి ఎలా గుర్తుపట్టాలంటే చేతులు కాళ్ళు చూసుకోవటం, కళ్ళు కొంచెం పసుపు పచ్చగా అనిపించినా డాక్టర్ ని సంప్రదించాలి. పిల్లలు కొన్నిసార్లు అపస్మాత్ స్థితిలో వెళ్తుంటారు, మగతగా ఉన్నా కూడా చూపించాలి డాక్టర్. ఎక్కువ సార్లు విరోచనాలు రోజుకి ఒక 3-4 సార్లు 5 సార్లు కూడా అవుతుంటాయి. ఆ టైంలో కూడా పిల్లల్ని గమనించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి
1: ఖచ్చితంగా.
0: తర్వాత

0: ట్రీట్మెంట్ చేసినప్పుడు అది బెడ్స్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలు కాబట్టి. ఓకే స్వీటీ గారు, చాలా చక్కగా మరి ఆకాశవాణితో చంటి పిల్లల సంరక్షణ కోసం చెప్పినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: దాండను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్ల,
1: విద్యా సంస్థ అడ్మిషన్ల,
0: ఆసుపత్రి సేవల,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.
2: నమస్తే అండి.
3: నమస్తే సార్.
2: ఇది పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: నా పేరు మారేళ్ళ శ్రీనివాసరావు సార్.
2: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్.
2: చెప్పండి, ఈ రోజు మన ఆకాశవాణితో ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు?
3: ఆకాశవాణి అంటే ఇప్పుడు పదవులు చెప్పే విద్యార్థులకి గురువు అంటే పరిస్థితి వచ్చింది ప్రజెంట్ గా.
2: అవును, ఈ మధ్య కాలంలో చూసాం, అది విన్నాం.
3: సంఘటన జరిగింది కదా సార్.
2: అవును,
3: స్కూల్ హెడ్ మాస్టర్ ని పంపి ఆడే డబ్బులు తీసుకుని చిరాలకు ఇద్దరు టెన్త్ క్లాస్ పిల్లలే వాళ్ళు చేసిన దారుణం ఇది. ఒకప్పుడు గురువులు అంటే ఎంత పూజించేది, గురువులు అంటే ఎంత గౌరవం ఉండేది. ఇప్పటికీ గురువు పూజేశ్వర గురువులు పూజిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు మన సీనియర్స్ విద్యార్థులు పోయి గురువుల దగ్గరికి వెళ్లి వాళ్ళని గురువు పూజించడం ఇలా జరుగుతున్నది. కాలం మారిపోయింది సార్. ఇట్లా తయారైపోయింది షెడ్యూల్, అలవాట్లకు బానిసలు అయిపోయి, వ్యసనాలకు బానిస అయిపోయింది మొత్తం.
2: మన మంచి బాధ్యత ఏంటి మరి దీని మీద?
3: మన వంతు బాధ్యత అంటే మన పిల్లలకి మనం చెప్తున్నాం సార్. మన పిల్లలకి మనం శిక్షణ ఇస్తూనే ఉన్నాం కానీ, తల్లిదండ్రులు ఇస్తూనే ఉన్నారు కానీ ఇలా అలవాటు అట్లా బంతలు అయిపోయాయి. పిల్లలు అట్లా తయారైతున్నారు.
2: తల్లిదండ్రులు ఎంత నిఘా ఉంచినా కూడా పిల్లలు ఏదో పక్షణంలో వాళ్ళని మాయ చేసేస్తున్నారు.
3: అవును సార్. అందులో ఒక మందుకు బాగుంటాయంటే వాళ్ళ నలుగురు తీసుకెళ్లి వాళ్ళ మధ్య అలవాటు చేస్తున్నారు.
2: కానీ ఇది జీవితాంతం వాళ్ళకు గుణపాఠంగా ఉంటుంది కదా.
3: అవును సార్.
2: అనుకోకుండా ఒక ప్రధాన ఉపాధ్యాయురాలిని హత్య చేయడం, వ్యసనాలకు బానిసైపోయి, అది వారి జీవితం పైన ప్రభావం చూపుతుంది, అలాగే కుటుంబాల మీద ప్రభావం చూపుతుంది. ప్రతి తల్లిదండ్రి కూడా జాగ్రత్త పడాలి. పిల్లలకి మనం ఏవైతే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నామో, వాళ్ళకి చేతిని డబ్బు, సెల్ ఫోన్, బైక్ ఇవన్నీ ఇస్తున్నామో ఇవ్వండి, కానీ ఏ కోణంలో వెళ్తున్నారనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి. మరి శ్రీనివాసరావు గారు, మరి ఆకాశవాణితో మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
3: థ్యాంక్ యూ.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: మీరింతవరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎం బాబుసింగ్, పి ప్రభాకరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
0: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
1: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
0: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈ రోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
1: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: ఈనాటి ఏక చిత్రగానం శీర్షికన ఆర్యా 2 చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రంలోని పాటలు ఆలపించిన వారు దేవిశ్రీ ప్రసాద్, కునాల్ గజ్వాల్, మేఘ, రంజిత్, ప్రియా, హిమేష్, కేకే. వినండి ఈనాటి ఏక చిత్రగానం శీర్షికన ఆర్యా 2 చిత్రంలోని పాటలు.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.

అంతా మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.

మీరింతవరకు ఏక చిత్రగానం శీర్షికన ఆర్యా 2 చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆలపించిన వారు దేవిశ్రీ ప్రసాద్, కునాల్ గద్వత్, మేఘ రంజిత్, ప్రియా హిమేష్, కేకే. ఈనాటి ఏక చిత్రగానం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అది తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి ఆవిడ మా ఆవిడే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట.

0: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.
1: మీరు వింటున్న పాట అల్లుడు అల్లుడు.

0: శశీంద్రి చిత్రంలోని పాట విన్నారు. ఇప్పుడు వినండి దొంగల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి F3 చిత్రమైన పాట.
1: లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా?

0: 101.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు.
1: కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
0: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే రాధాకృష్ణన్ ఆలపించిన గీతం విందాం.
3: ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్.

0: 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: నా కిడ్నీస్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 50,000 to 50 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
5: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట సొంతం చిత్రం కోసం చిత్ర పాడిన సిరియమ్మ సాహిత్య గీతం ఉన్నాం.

0: మైత్రీదళ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఉందా?
1: రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.

0: మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ప్రకటన విన్నాను. కార్యక్రమంలో తర్వాతి పాట ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట విందాం.

0: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో తర్వాత పాట ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ బృందం పాడిన పాట విందాం.

0: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత డార్లింగ్ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ బృందం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో తర్వాత పాట గోదావరి చిత్రం కోసం చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన పాట విందాం.

0: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో 6:30 ప్రసారమవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని కేంద్రం, రాష్టాల కలయికే దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్టాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇండస్ తెలంగాణ నేపథ్యంలో December 7, 8, 9, 9 ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్ర సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే US తగదలను పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థలను ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: రాష్టంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
1: ఈ 11A సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్ లో మా అధికారులు, మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులను అసాములు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ఈ ద్వారా రాష్ట ప్రజలకు మరొకసారి తెలుపుతూ, ఈ 22A సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా ఒకటి అలా మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు.
0: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆమె సూచించారు. రేపు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి మంత్రి జూమ్ వేదికగా

0: జిల్లా కలెక్టర్లు డిఎఫ్ఓలతో సన్నాహక సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఎక్కువ మొక్కలు నాటుదాం, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడదాం అనే థీమ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు రామ్ చంద్రరావు చేపట్టిన ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఉన్నత విద్యను గొంతు నులుముతోందని ఆయన విమర్శించారు. సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పిల్లలు ఆకలితో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి ప్రారంభించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం నిజామాబాద్ ఐడీఓసీ హెలీప్యాడ్ కు చేరుకుంటారు. యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమాపేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డిచ్పల్లి మండలం బర్దీపూర్ ధర్మారం శివారులోని పీహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్టంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ డోర్ ఉంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ తక్కువ ధరకి భూములు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తే స్థానిక యువకులకి ఉపాధి వస్తుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున బహుశా దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో మా ఆర్ఎండీ శాఖ ధర 22,000 కోట్లు, ట్యాన్ లో 13,060 కోట్లు, ల్యాండ్ నాన్ బాగా నేను శాంక్షన్ చేసే 7,200 కోట్లు.
0: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
2: అన్ని స్థాయిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తా ఉన్నాం, చుట్టూ ద్వారా వాళ్ళకి నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, డైటరీ ఛార్జీలు మెచ్చార్జీలు పెంచినాం.
0: రాష్ట శాసన మండలి మైనారిటీల ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమాపేశం ఈ రోజు నిర్వహించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమాపేశంలో నూతన కమిటీ చైర్మన్లు సభ్యులను అభినందించారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ముడి బియ్యం ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన, అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులు, జిల్లా మేనేజర్లు తప్పనిసరిగా ముడి బియ్యం పంపిణీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరాలకు తగినట్టుగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ

0: దేశంలో కోట్ల మంది బీసీల ఆత్మ గౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో ప్రమాదకర భవనాల తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగా అందరినీ ఖాళీ చేయించామని, నాలాను కబ్జా చేసి 7-8 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఈ ముప్పుకు కారణమని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని, కేంద్రం రాష్టాల కలయికే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకర రూస్ దేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ సమవేత. శీర్ష సమ్మేళనానాం ద్వైపక్షీయ సంబంధానాం చ అభవద్ గహనం మంథనం. బీజింగ్ నగరం సంప్రాప్త అజిత డోభాల. సీమా ప్రకరణే 25తమస్య ఉచ్చస్తరీయ విశేష ప్రతినిధి ఉపవేశనస్య నేతృత్వం కరిష్యతి. వైశ్విక వాణిజ్యే భారతస్య సుదృఢ పదక్షేప. అర్థవ్యవస్థాయాః ప్రతినిధిత్వం కుర్వద్భిః రాష్ట్రైః సహ ముక్త వ్యాపార సంధేః వార్తా ప్రచలతి ఇతి పీయూష గోయలస్య ఉద్ఘోషణ. జార్ఖండ్ లోక సేవా పరీక్ష వివాదః. పరీక్షా అనియమితతానాం నిష్పక్ష సిబిఐ అన్వేషణాయ ఉచ్చతమ న్యాయాలయస్య పీఠేన కేంద్ర సర్వకారతః జార్ఖండ్ శాసనాచ్చ ఆహూతం ప్రత్యుత్తరం. అపి చ కొలంబో క్రికెట్ నికష స్పర్ధాయాః ద్వితీయ దివసే శ్రీలంకా దళం విరుద్ధ్య భారతేన స్వకీయే ప్రథమ పర్యాయే నవ క్రీడకానాం హానౌ 3.5 ధావనాంకాః సమాసాదితాః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః అద్య క్రెమ్లిన్ భవనే రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యమునా సహ సౌహార్ద మేళనం అకరోత్. అస్మిన్ ప్రతినిధి మండలే రూస్ దేశే భారతీయ రాజదూతః వినయ కుమారః అథ సంయుక్త సచివః మయంక సింహః అపి ఉపస్థితౌ ఆస్తాం. ఉపవేశనె తావత్ ద్విపక్షీయ వ్యాపారః ఆర్థిక సహయోగః సహైవ ఆగామి ఉచ్చస్తరీయ శిఖర సమ్మేళనాని ఇతి విషయేషు ముఖ్యతయా చర్చ సమజాయత. అత్రావసరే సంభాషమానః డాక్టర్ జయశంకరః భారత రూస్ దేశయోః సుదృఢాం వర్ధమానాం చ సహభాగితాం ప్రతిపాదితవాన్. సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః శుభకామనాః రాష్ట్రపతి పుతిన్ ఇత్యస్మై సమర్పయత్. తస్య వ్యక్తిగత సందేశం చ తస్మై నివేదితవాన్. విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ వ్యాపార ఊర్జా ఉర్వరక ఆణ్విక క్షేత్రేషు ఉభయోః దేశయోః సహయోగః అత్యధికం ప్రవృద్ధః వర్తతే. సహ అసూచయత్ యత్ ప్రధానమంత్రి మోదీ SCO శిఖర సమ్మేళనే రాష్ట్రపతినా పుతిన్ ఇత్యనేన సహ మేళనాయ అథ బ్రిక్ శిఖర సమ్మేళనార్థం తస్య భారత ఆగమనే స్వాగతం కర్తుం ఉత్సుకో వర్తతే. ఇతః ప్రాక్తన దివసే విదేశమంత్రి రూస్ దేశస్య ప్రథమ ఉప ప్రధానమంత్రిణా డెనిస్ మంతురోవ్ ఇత్యమునా సహ వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగాయ భారత రూస్ అంతర్ సర్వకార్య ఆయోగస్య సహ అధ్యక్షతాం అకరోత్. తత్ర డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ భారత రూస్ సంబంధాః నిరంతరం స్వకీయాం దృఢతాం అనుకూలన క్షమతాం చ ప్రదర్శితవంతః. విదేశమంత్రీ స్వకీయ రూస్ సమకక్ష్యేన సర్గేయ్ లావ్రోవ్ ఇత్యమునా సహ అపి క్షేత్రీయ వైశ్విక విషయేషు విచార వినిమయం కరిష్యతి. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోభాలః అద్య ద్విదివసీయ చీన్ యాత్రాయై

0: బీజింగ్ నగరం సంప్రాప్తవాన్. అత్రావసరే డాక్టర్ దోభాలః స్వకీయ చీన సమకక్షేణ విదేశమంత్రిణా చ వాంగ్ యీ ఇత్యమునా సహ సీమా విషయే ఆయోజ్యమానస్య ద్వయోః దేశయోః పంచవింశతితమస్య విశేష ప్రతినిధివార్తా సత్రస్య సహ అధ్యక్షతాం విధాస్యతి. చీన విదేశ మంత్రాలయస్య ప్రవక్త లీన్ జియాన్ అద్య వార్తాహర సమ్మేళనే న్యవేదయత్ యత్ శ్రీ దోభాలః శ్రీ వాంగ్ ఇత్యసౌ చ సీమా వివాదం సమేత్య ద్వైపక్షీయ క్షేత్రీయ అథ అంతారాష్ట్రీయ సంబంధేషు గభీరం విచార విమర్శం కరిష్యతః. వింశత్యధిక ద్విసహస్రతమే వర్షే గల్వాన్ ఉపత్యకాయాం సంఘర్షానంతరం పూర్వ లద్దాఖ్ క్షేత్రే దీర్ఘకాలిక సైన్య చింతా కారణాత్ భారత చీన సంబంధేషు మహతి కటుతా సమాగత ఆసీత్. కింతు ఉభౌ పక్షౌ సంబంధేషు స్థిరతాం ఆనేతుం అవిరతం ప్రయాసం అకురుతాం. చతుశ్శతాధిక త్రిసహస్ర కిలోమీటర్ దీర్ఘతమస్య భారత చీన సీమా వివాదస్య సమగ్రావబోధాయ త్రయధిక ద్విసహస్రతమే వర్షే ఏషా విశేష ప్రతినిధి వ్యవస్థా ఆరబ్ధా. అస్మాత్ ఉపవేశనాత్ ప్రాగ్ భారతస్య విదేశమంత్రి శనివాసరె పునరుక్తవాన్ యత్ సీమాక్షేత్రేషు శాంతిః స్థిరతా చ చీనదేశేన సహ ఉత్తమాయ సంబంధాయ అనివార్యా వర్తతే. संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయల జాపాన దేశస్య చతుర్దివసీయ ప్రవాసే వర్తతే. తత్ర వ్యాపార సమవాయం ఉద్దేశ్య తేన ప్రోదీరితం యత్ భారతం పంచదశ ట్రిలియన్ డాలర్ పరిమితస్య జీడీపీ సంపద ప్రతినిధిత్వం కుర్వద్భిః వివిధ రాష్ట్రైః సహ వాణిజ్య వార్తాం విధత్తే. అస్మాకం దేశస్య ముక్త వ్యాపార సంధి జగద్ వ్యాపారస్య పంచ సప్తతిః భాగం పరిపూరయిష్యంతి ఇతి उक्तम. भारतस्य उच्चतम न्यायालयेन झारखंड राज्यस्य संयुक्त नागरिक सेवा परीक्षायां संजातानां अनियमिततानां सीबीआई दलेन निष्पक्ष विशोधनाय याचिकां स्वीकृत्य केन्द्र राज्य शासनाभ्यां सूचना पत्रं प्रेषितम्. मुख्य न्यायाधिपतेः सूर्यकांतस्य न्यायपीठेन झारखंड लोक सेवा आयोगाय अपि निर्देशो प्रदत्तः. उच्चन्यायालयः पूर्वमेव परीक्षा निरस्तीकरणस्य निर्णयं स्थगितवान्. उज्जैन्यां श्रावणमासस्य अन्तिम सोमवासरे भगवान् महाकालः पञ्चामृतेन अभिषिक्तः भस्मना च समलंकृतः. मन्दिरद्वाराणि ब्रह्ममुहूर्ते सार्धद्विवादने उद्घाटितानि. अद्य सायंकाले मन्दिरात् प्रस्थिता शोभायात्रा रामघाटं यावत् यास्यति. यत्र क्षिप्रा नद्याः पावन जलेन भगवतः चन्द्रमौलीश्वरस्य विशेष अर्चनं विधास्यते. केन्द्रीय खाद्य प्रसंस्करण मन्त्री चिराग पासवानः अद्य नवदेहल्यां सम्मेलनं सम्बोध्य प्रावोचत् यत् पीएमएफएमई योजना माध्यमेन द्विलक्षाधिकेभ्यः सूक्ष्म खाद्य उद्यमिभ्यः अभ्युदयः साध्यते. तेन प्रकटीकृतं यत् अस्याः योजनायाः फलं आसाद्य दशलक्षजनाः साक्षात् वृत्तिम् अवाप्नुवन्. एषा योजना उद्यमिता क्षेत्रे महिलानां सहभागितामपि संवर्धयति.
1: पीएमएफएमई की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू एड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं.
0: लखनऊ नगरे समनुष्ठिते अष्टादशे ब्रिक्स अकादमिक अधिवेशने विदेश कार्य सचिव सुधाकर दलेला अब्रवीत यत् भारतस्य ब्रिक्स अध्यक्षता मानवता प्रथमम् इति मौलिक सूत्रे प्रतिष्ठिता वर्तते. तेन प्रकटीकृतं यत् अयं संघः नवोन्मेषं सहयोगञ्च प्रवर्धयितुं यतते. अस्याः प्रक्रियायाः भागत्वेन राष्ट्रस्य त्रिंशत् नगरेषु चतुःशताधिकानि सम्मेलनानि निर्व्यूढानि सन्ति. भारतीय ऋतु विज्ञानाधिकारी भी श्वः

ఈనాటి ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఇక 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం, అనంతరం మాదక ద్రవ్యాలను నివారించండి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మదగీతాలు ప్రసారమవుతాయి. 10:00 పౌరాణిక నాటకంలో సతీ తులసి చిన్న యక్షగానం వింటారు. ఇది ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి మన ప్రభాత ప్రసారంలో 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:35 రైతు సమాచారంలో క్యాబేజీ సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చినుకు నాటకం వింటారు. 7:40 చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 పొడమి తల్లికి ప్రళయం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యాత శ్రీమతి సత్రం స్వాతి. 11:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజే జోగ్ గారి వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లం వార్తలు ప్రసారమవుతాయి. 2:15

0: యోగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటారు. 8:40 సమాచార సంధ్య హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 9:00 న్యూస్ ఎయిట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 హరికథ వింటారు. ఇది రేపటి ప్రసారాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్ర గీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: ప్రకటన కార్యక్రమంలో మగధీర చిత్రం నుండి ఈ గీతం

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఉంటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ముందుగా వ్యవసాయ సూచనలు.

0: ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు అంటారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురామ గారి నుంచి వివరాలు వినండి.
1: ముందుగా రైతు సోదరులకు నా యొక్క నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు. నేను పశుపోషణ విభాగం పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులకు సంబంధించిన అంశం పాడి పశువుల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి మెరుగుదలకు పోషణలో తీసుకోవలసినటువంటి మెలకువలు. అంటే పాడి పశువుల పెంపకాన్ని చేపట్టేటువంటి రైతులు మెయిన్ గా పాడి పశువుల పోషణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పాడి పరిశ్రమలో వారు వెచ్చిచ్చేటువంటి మొత్తం డబ్బులలో ప్రతిరోజు ఒక 60% డబ్బులు పోషణ పైనే వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు పోషణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అధిక ఉత్పత్తి కొరకు పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మనము ఫీల్డ్ లెవెల్లో చూసినట్లయితే రైతులు పశువులు పాలిచ్చే సమయంలో మాత్రమే వాటి యొక్క పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా సమయంలో వాటిని అజాగ్రత్తగా సరైన పోషణ ఇవ్వకుండా పెంచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు రైతులు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో పాడి పరిశ్రమ అనేది ఒక వాణిజ్యపరమైన సరళిలో పెంచడం జరుగుతూ ఉంటుంది. పురాతన కాలంలో పాడి పశువులను వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలకు పెంచుకోవడం, వారు వాళ్ళ వ్యవసాయేతర ఉత్పత్తులను ఉపయోగించి వాటికి మేతగా ఇచ్చుకుంటూ వాటి ద్వారా వచ్చినటువంటి పాలను ఎంత వస్తే అంతా తీసుకుని వాళ్ళ కుటుంబ అవసరాలను తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ రోజులలో పాడి పశువుల పెంపకం అనేది వాణిజ్య సరళిలో జరుగుతుంది. కాబట్టి చాలా అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని రైతులు ప్రతి అంశాన్నిపైన దృష్టి సారిస్తూ అధిక పాల ఉత్పత్తిని పొందే విధంగా, పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండే విధంగా వాటి యొక్క పోషణను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో దీని కొరకు మనము పాడి పశువుల జీవిత చక్రంలో భాగంగా మొదటిది ఒక ముఖ్యమైన దశ చూడి దశ, అంటే గర్భస్థ దశ. ఈ దశలో మొదటి 3 నెలలు 6 నెలల వరకు మనకు పిండము పెరుగుతూ ఉంటుంది, కానీ బరువు తక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కానీ చివరి ట్రైమిస్టర్ అంటాం, 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో పశువుల యొక్క పిండము అధికంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి ఆ సమయంలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నటువంటి దాణాను మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కొరకు ముఖ్యంగా ఈ దశలో మనము పచ్చిమేత 15-20 కిలోలు, ఎండుమేత 3-4 కిలోలు, సమీకృత దాన 12% ప్రోటీన్ ఉన్నటువంటి సమీకృత దానను 1-1.5 కిలో వరకు మనం అందించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. అలాగే చూడు నుండి పాడిగా మారేటువంటి పరివర్తన కాలం, అంటే ఇది ఈనడానికి 2 వారాల ముందు. దీన్ని మనం ఇంగ్లీష్ లో మెటబాలిక్ డిసీజెస్ గురయ్యే అవకాశం, ముఖ్యంగా పాల జ్వరము, కీటోసిస్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దశలో చాలా జాగ్రత్తగా మేపును అందించాల్సి ఉంటుంది. ఈ దశలో జనరల్ గా మనం పచ్చిమేతను 15 కిలోల వరకు, ఎండుమేతను 4 కిలోల వరకు,

14% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దానాను 2 నుంచి 4 కిలోల వరకు మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఈ దశలో వీటికిచ్చే దానాలో నియాసిన్ అనేటువంటి విటమిన్ అధికంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని ఈస్ట్ కల్చర్స్ ను కూడా వాటి యొక్క దానాలో జోడించి ఇవ్వాల్సి ఉంటుంది. సో తద్వారా మనము ఈనిన వెంటనే వచ్చేటువంటి కొన్ని వ్యాధులైనటువంటి మాయ వేయకపోవడము, పొదుగు వాపు రావడము, గర్భకోశ వ్యాధులు, కీటోసిస్, పాలజ్వరం వంటి వ్యాధులను మనము నివారించవచ్చు. ఈ విధంగా మనం పోషణ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈనడానికి 3 రోజుల ముందు, అంటే లాస్ట్ 3 రోజుల ముందు, ఈ దశలో ఎలాంటి సమీకృత దానాన్ని ఇవ్వకూడదు. పచ్చిమేతను కూడా ఇవ్వకూడదు. పూర్తిగా ఎండి మేత పైన మాత్రమే మేపాలి. అలాగే గోరువెచ్చని నీటితో తవుడును దానిలో కలిపి వాటికి కుర్తి రూపంలో, వాటికి దాన రూపంలో పశువుకు అందించాలి ఆ చివరి 3 రోజులు. తద్వారా ఈనడంలో ఇబ్బంది కాకుండా పశువు జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఈనిన వెంటనే, అంటే పశువు ఈనిన తర్వాత నుండి ఆ మొదటి రోజు నుంచి 3 నుంచి 4 రోజుల వరకు పూర్తిగా మనం ఎలాంటి దానాన్ని ఇవ్వకుండా గోరువెచ్చని నీటితో తవుడు, ఆ నీటిలో మనపట్టినటువంటి మొక్కజొన్నలను, అలాగే బెల్లము, ఖనిజ లవణ మిశ్రమము, ఉప్పు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని పశువుకి ఈ మొదటి 3 రోజులు ఈనిన తర్వాత అందిస్తూ ఉండాలి. సో ఆ తర్వాత పశువు పాల ఉత్పత్తి చేసే దశకు మారుతుంది. పూర్తిగా ఆ పాలిచ్చే సమయాన్ని మనము పశువు జీవితంలో ఆ ఈనిన తర్వాత పాలిచ్చేటువంటి కాలాన్ని మనము 3 దశలుగా విభజించవచ్చు. అందులో మొదటి దశ 70 రోజుల వరకు ఉంటుంది. మధ్యస్థ దశ 70 నుంచి 200 రోజుల వరకు ఉంటుంది. చివరి దశ 200 నుంచి 300 రోజుల వరకు ఉంటుంది. అంటే ఆ పాలిచ్చే కాలాన్ని మనం 3 భాగాలుగా విభజించి మనం పోషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ మొదటి దశలో పాల ఉత్పత్తి అనేది రోజు రోజుకి గణనీయంగా పెరిగి వాటి యొక్క పీక్ స్టేజ్

అవసరం ఉంటుంది కాబట్టి వాటిలో బైపాస్ పోషకాలు అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి, కాల్షియం అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వీటికి ఇచ్చే సమీకృత దాణా ఈ దశలో ప్రోటీన్లు 17 నుంచి 18% ఉండే విధంగా చూసుకోవాలి. ఈ దాణాను పచ్చిమేత ఎండుమేతతో పాటు 18% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దాణాను 3 నుంచి 5 కిలోల వరకు అందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమీకృత దాణను అధిక పోషకాలు కలిగిన సమీకృత దాణ దశలో అందిస్తున్నాం కాబట్టి పశువులకి అజీర్తి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమీకృత దాణతో పాటు మనము కొంత సోడాను కూడా లేదా మెగ్నీషియం ఆక్సైడ్ ను కూడా కలిపి పశువుకి అందించాల్సి ఉంటుంది. సో తద్వారా వాటికి ఈ అజీర్తి సమస్య నుంచి మనము కాపాడవచ్చు. అలాగే రెండో దశ మధ్యస్థ దశ, ఇది పీక్ అంటే పూర్తిగా హై ప్రొడ్యూసింగ్ లెవెల్ కి అందిన తర్వాత ఇది మెయింటెనెన్స్ దశ అంటాము. ఈ దశలో మనము అలాగే ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా అధిక పాల ఉత్పత్తి పొందడానికి మనకు మొదటి దశ కంటే మనం కొద్దిగా తక్కువ మాంసకృతులు ఉన్నటువంటి దానాను అంటే 15 నుంచి 17% మాంసకృతులు ఉన్నటువంటి దానాను మనము అందించాల్సి ఉంటుంది. ఆ చివరి దశలో పాల ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది కాబట్టి మనము చాలా తక్కువ మాంసకృతులు ఉన్నటువంటి దానాను అందియచ్చు. ముఖ్యంగా 13% మాంసకృతులు ఉన్నటువంటి దానాను పచ్చిమేత ఎండుమేతతో పాటు అందించినట్లయితే అది ఎలాగూ తగ్గుముఖం పడుతుంది కాబట్టి పచ్చిమేత ఈ సమీకృత దాణ సరిపోతుంది.

0: నాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా విఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భారతరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు రాత్రి 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లువాకిలిలో ప్రత్యక్ష ఫోనియం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం బస్మాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారాన్ని తెలియజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులకు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 జత చేస్తూ 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి ఈరోజు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 trillion dollars జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్ లో 2వ రోజు ఆట మూసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 2 wickets నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్ లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్ లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్ కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jarpatundani, ivi dadapu 15 trillion dollars GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్ కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాలు

0: సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధాన అంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్టంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్టాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైతులు లోపల సమయం తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7-8

0: నేను వెళ్ళడం జరిగింది.
1: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
1: ఈ నటి కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ వ్యాధి అనేది ఏ హాస్పిటల్ కు వెళ్ళినా డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. అయితే ఈ డయాబెటిక్ రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే డయాబెటిక్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే వారి యొక్క రోజువారి జీవనం ఏ విధంగా గడపాలి అని అనేక విషయాలు మనతో చెప్పేందుకు హోమ్ సైంటిస్ట్ శాస్త్రవేత్త మన ముందు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. డయాబెటీస్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ముందుగా అంటే డయాబెటీస్ అనే వ్యాధి ఒకేసారి సడన్ గా తెలుస్తోంది రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు. ముఖ్యంగా డయాబెటీస్ లో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
3: డయాబెటీస్ అనేటువంటిది ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిలో ఇప్పుడు నలుగురిలో ఒకరికి ఉంటుందండి. సో దీని వల్ల మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఎందుకంటే మధుమేహ వ్యాధిని మనము ఎట్లా చూసుకున్నా కూడా మధుర ఫాల్ డిసీజెస్ అంటాము. ఎందుకనంటే అది ఒక శరీరం లోపల మన ఒక చెట్టు లోపల వేరు వ్యవస్థ దెబ్బతింటే చెట్టు ఎలా ఒకేసారి పడిపోతుందో, సో మనిషి కూడా అలాగే కొలాప్స్ అవ్వడానికి ఇదైపోతుంది. ఇంకొకటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మన చేతిలో ఉంది. అంటే డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, మనం పాటించేటువంటి జీవన శైలి, మనం చేసేటువంటి వ్యాయామం, అవన్నీ కూడా మన పైన ఆధారపడి ఉంటాయి. సో ఫుడ్ విషయంలో ఒకటి జాగ్రత్తగా తీసుకున్నట్లయితే దాన్ని 50% మనం పెరగకుండా ఆపచ్చు, అంటే నియంత్రించవచ్చు, అంటే నిర్మూలించలేము నియంత్రించవచ్చు. సో దాని ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి సరిగా ఫాలో అవుతా ఉండాలండి.
2: అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి, అప్పుడే 50% కంట్రోల్ లో ఉంటుందని చెబుతున్నారు. మరి ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి? ఉదయాన్నే మనం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అలాగే రాత్రి సమయంలో డిన్నర్ చేస్తాం. మరి ఈ విషయంలో మరి ఎలాంటి నియమాలు పాటించాలంటారు, ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలంటారు?
3: డయాబెటిక్ ఉన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త వహించాల్సింది ఫుడ్. అంటే మనకి ఎక్కువగా అవేర్నెస్ అనేటువంటిది ఉండదు. అంటే ఏం తినాలి ఏం తినకూడదు ఒక ప్రాబ్లం అయితే, అసలు ఎప్పుడు తినాలి ఎంత తినాలి అనేటువంటిది ఒక ప్రాబ్లమ్ గా మారిపోయింది. సో మనం మనిషి యాక్టివిటీస్ అనేటువంటివి పొద్దున ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు స్టార్ట్ అవుతుంది. మనం ఇన్ని రోజుల నుంచి పాత రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఏంటంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలు తినడమే మనం పనిలాగా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు, అంటే విడతల వారిగా తీసుకుంటా ఉండాలి. ఇక్కడ ఎందుకు మనం అంత తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఒకేసారి, అంటే ఇన్ని రోజులు ఏంటంటే పొద్దున్న తింటే సాయంకాలం వరకు అన్నం తినకుండా కూడా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ తీసుకున్నటువంటి డయాబెటిక్ విషయంలో ఎలా ఉంటదంటే మనం ఏదైతే ఆహార పదార్థం తీసుకుంటామో అది శక్తిగా మారుతుంది, అంటే గ్లూకోజ్ గా మారిపోయి అంటే రక్తం లోపల కణాలకి అందచేస్తుంది. అప్పుడేమవుతుంది అంటే నార్మల్ గా మనం యాక్టివిటీస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడానికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. కానీ డయాబెటిక్ విషయంలో ఏమవుతుంది అంటే ఆ శక్తి అనేటువంటిది కణాల్లోకి వెళ్లకుండా ఇన్సులిన్ అనేటువంటిది సహాయపడాలి. కానీ అక్కడ ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఆ కణాలలో శక్తి అనేటువంటి వెళ్లకుండా రక్తంలో పేరుకుపోతుంది. ఇప్పుడు ఎంత మొత్తంలో ఆహారం తీసుకున్నా కూడా దాని నుంచి శక్తి ఒకేసారి వెలువడి ఒక అదేంటంటే ఇప్పుడు స్విచ్ బుడ్డి కానీ మనం అంటే టపాకాయలు పేల్చినప్పుడు ఒకేసారి ఎలా పేలిపోతుందో, సో అలానే మనకు బ్లడ్ లోపల షుగర్ లెవెల్స్ అనేటువంటి ఫ్లక్చువేట్ అయిపోతాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసమే విడతల వారిగా కొంచెం కొంచెం తీసుకుంటా ఉండాలి.
2: విడతల వారిగా ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు, మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మీరు హోమ్ సైంటిస్ట్ శాస్త్రవేత్త కాబట్టి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు?
3: పొద్దున లేచినట్లయితే టీ తాగే అలవాటు ఉన్నవారు టీ కానీ, పాలు తాగే అలవాటు ఉన్నవాళ్ళు పాలు, ఈ రెండు కూడా ఏంటంటే మీగడ తీసినటువంటి పాలను తీసుకోవాలి. మీగడ తీసిన పాలు ఎందుకు తీసుకోవాలంటే దాంట్లో వెన్న శాతం ఉంటుంది కాబట్టి ఆ వెన్న శాతం అనేటువంటిది మనం బాడీలోకి పెరిగిపోతే ఏంటంటే కొలెస్ట్రాల్ అనేటువంటి పెరిగిపోయి దానికి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం మీగడ తీసిన పాలు తీసుకోమన్నాం. దాంతో పాటుగా చక్కెర లేకుండా తీసుకోవాలి. చక్కెర అంటే డయాబెటిక్ ఉంది కాబట్టి చక్కెర తినద్దు అనేటువంటిది చెప్తా ఉంటారు, అది కూడా షుగర్ పెరగకుండా ఉండడానికి. సో ఏది తీసుకున్నా కూడా అంటే 100 నుంచి 150 ml లోపల తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా వడపోసి మీగడ లేకుండా చక్కెర లేకుండా తీసుకోవాలి. కాఫీ తాగినా కూడా సేమ్ సిచ్యువేషన్, లేదు అని అంటే దానికి బదులుగా ఏవైనా నానబెట్టినటువంటివి ఉడకబెట్టినవి పప్పులు కానీ ఏవైనా తినొచ్చు, పచ్చి కూరగాయలు అలాంటివి తినొచ్చు. ఇక ముందు అల్పాహారం విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ 8 నుంచి 8:30 మధ్య లోపల ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అది ఉప్మా తింటే ఉప్మా, ఉప్మా తింటే అంటే చిన్న కప్పు చిన్న కటోరీ తినంటే తీసుకోవాలి. దాని లోపల ఉప్మాకి అంటే మామూలుగా మనం ఏం చేస్తాం వేరుశెనగలు అలాంటివి ఎక్కువగా వేసుకుంటాం. వేరుశెనగలకు బదులుగా దాంట్లో బీన్స్ కానీ టొమాటో కానీ క్యారెట్ కానీ, క్యారెట్ ప్రిఫర్ చేయొద్దు అంటే డయాబెటిక్ ఉంది కాబట్టి క్యారెట్ కి బదులుగా మిగతా బఠానీ

0: కానీ ఏదైనా వేసుకొని మిక్స్డ్ గా ఉండాలి. అండ్ అక్కడ మనం ఎందుకు అన్ని రకాలు వేయాలి అంటున్నామంటే, ఎనర్జీతో పాటుగా ప్రోటీన్ వస్తుంది, ప్రోటీన్ తో పాటుగా ఫైబర్ వస్తుంది. ఆ ఫైబర్ అనేటువంటిది మన బ్లడ్ లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఈజీగా రిలీజ్ అవ్వకుండా ఆపుతుంది. సో అలాంటప్పుడు మిక్స్డ్ గా మనం అంటే కలగూరగా ఎంత తింటే అంత మంచిది అనమాట. అది ఒక కప్ తీసుకోవాలి. అది ఉప్మాతో పాటు చట్నీ తినే అలవాటు ఎవరైనా ఉంటే వేరుశెనగలు కానీ కొబ్బరి చట్నీలు కానీ తినకూడదు. దానికి బదులుగా కొత్తిమీర పుదీనా ఆకుకూరలతో చేసినటువంటి చట్నీని తినొచ్చు. దోశ తినాలి అనుకుంటే నూనె లేని దోశ రెండు మీడియం సైజ్ దోశలు తింటే సరిపోతుంది. దాంతో పాటుగా పల్లీల చట్నీ అలాంటివి వాడకుండా టమాటో చట్నీ అలాంటివి వాడుకోవచ్చు. తర్వాత ఊతప్పం అలాంటివి తిన్నా కూడా దాని లోపల ఆనియన్స్ కానీ తర్వాత ఇలాగే క్యారెట్ తురిమి కానీ లేదు అని అంటే ఏవైనా వెజిటేబుల్స్ కానీ గ్రేట్ చేసేసి వేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు కిచిడి తిన్నప్పుడు పొట్టుతో ఉండేటువంటి పెసరపప్పును ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ పొట్టులో ఉండేటువంటి ఫైబర్, ఎలాగో మనం డయాబెటిక్ అన్నప్పుడు ఎక్కువ ఫైబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ పొట్టుతో ఉండేటువంటి ఇది తీసుకోవాలి. పూరీలు అలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. దాని వల్ల చపాతీ కానీ పుల్కా కానీ తీసుకోవచ్చు. అవి కూడా 2 నుంచి 3 మీడియం సైజ్ చపాతీలు తీసుకోవచ్చు. దాంతో పాటుగా పప్పు టమాటా ఆకుకూరలు కలిపినటువంటి కూరలు తీసుకోవచ్చు. వేపుడు పదార్థాలను తినకూడదు.
1: ఈ బ్రేక్ఫాస్ట్ గురించి ఎలాంటి రకాలు ఏ విధంగా తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ షుగర్ పేషెంట్లు అని చెప్పారు. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ధాన్యాలు ఏమంటారు?
0: ధాన్యాలు మామూలుగా చూసుకున్నట్లయితే అండి, జొన్నలు, రాగులు, సజ్జలు, వీటన్నిటిలో పొట్టు తీయకుండా ఉండే వాటిలో వెయిట్లోనైనా ఉంటవి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం పాలిష్ చేస్తున్నాం కదా, పాలిష్ చేసిన రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ వాడినా కూడా దాంట్లో కూడా ఫైబర్ కాంపోనెంట్ ఉంటది. అంటే ధాన్యాలు అడిగారు కాబట్టి ధాన్యాలు చెప్తున్నాం. దీంతో పాటుగా ఆ పొట్టు తీయని పప్పులు అలాంటి వాటిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత పండ్లు,
1: ఏ రకమైన పళ్ళలో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది?
0: జామ, తర్వాత బొప్పాయి అలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు అండి. మధ్యాహ్న భోజనాన్ని విషయానికి వస్తే ఏంటంటే రైస్ అనేటువంటిది ఒక కప్పు తీసుకుని దాంతో పాటుగా ఒక చపాతి ఉండేలాగా చూసుకుంటే ఉత్తమం. ఒకటి కానీ రెండు కానీ చపాతీలు మనకి ఇష్టానికి తగినట్టుగా. దాంతో పాటుగా ఫుల్ గా ఆకుకూరలు కానీ కూరగాయలు అంటే బీరకాయ సోరకాయ అలాంటివి, తర్వాత గోరుచిగుడు అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలను వీలైనంత వరకు పక్కన పెట్టాలి. అలాగే దాంతో పాటు పప్పు లేదంటే చారు, దాంతో పాటుగా పాలతో కూడినటువంటి ఆహార పదార్థం అంటే పెరుగు, మీగడ లేని పెరుగు తీసుకోవాలి.
1: మధ్యాహ్న భోజన విషయం ఏ విధంగా చేయాలనేది చెప్పారు. మరి ఇక డిన్నర్ విషయానికి వస్తే రాత్రి సమయంలో మరి ఎలాంటి డిన్నర్ చేయాలి, ఏ సమయంలో చేయాలంటారు?
0: రాత్రి భోజనానికి ముందుగా కొంచెం మళ్ళీ సాయంత్ర సమయంలో అల్పాహారం లాగా తీసుకుంటే బాగుంటది. దానికి మనం ఏంటంటే అటుకులు కానీ మరమరాలు కానీ లేదు అని అంటే ఏదైనా చిరుతిళ్ళు అంటే మామూలుగా నూనె లేని పదార్థాలు ఏవి తీసుకున్నా కూడా ఉడకబెట్టిన పప్పులు కానీ తీసుకుంటే శ్రేయస్కరము. రాత్రి భోజనానికి విషయానికి వస్తే ఏంటంటే ముఖ్యంగా అన్నం తినకూడదు అనేసి చెప్తే ఏం చేస్తా ఉంటారు వీళ్ళు, రొట్టెలు ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. అవి కూడా చపాతీలు 5-6 తింటే మరి దానికి కూడా ప్రయోజనం ఉండదు కదండి. సో దాని ప్లేస్ లో ఏం చేయాలి అని అంటే నైట్ కూడా టిఫిన్స్ చేసే అలవాటు మార్చుకున్నట్లయితే ఉత్తమం. అంటే గోధుమ రవ్వ ఉప్మా కానీ లేదు అని అంటే చపాతి కానీ పుల్కా కానీ నార్మల్ టిఫిన్స్ ఏమున్నా కూడా ఇడ్లీ కానీ అలాంటివి తీసుకుంటే ఆ రాత్రిపూట ఇబ్బందులని మనం అధిగమించవచ్చు. అలాగే పడుకునే ముందర అంటే ఎంటీ స్టమక్ తో మళ్ళీ పడుకోకుండా 7 నుంచి 8:30 వరకు మనం భోజనం పూర్తి చేసేసి మళ్ళీ 9:30-10 గంటల మధ్యలో మళ్ళీ ఏదైనా మామూలు ఫ్రూట్ కానీ లేకపోతే పాలు తాగే అలవాటు ఉంటే పాలు, మజ్జిగ తాగే అలవాటు ఉంటే మజ్జిగ, అది కూడా మిగిలిన లేని మజ్జిగ తీసుకుంటే ఒక గ్లాస్ అయితే సరిపోతుందండి.
1: జోసన గారు ఆహార విషయం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే డాక్టర్లు అంటూ ఉంటారు ఆహారంతో పాటుగా మరి మీరు జ్యూసులు కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది అని అందరికీ చెబుతూ ఉంటారు. మరి డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి జ్యూసులు తీసుకోవచ్చు, మరి తీసుకుంటే మంచిదా తీసుకోకూడదా?
0: జ్యూసెస్ అయితే ప్రిఫర్ చేయొద్దని చెప్తాము, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో జ్యూసెస్ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఏవైతే జ్యూసెస్ చేస్తున్నామో వాటిని పిప్పి అంటే ఏదైతే ఫైబర్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని పడే

0: మనం చేసేటువంటి జీవన శైలికి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్సర్సైజ్ అనేటువంటివి చేస్తూ ఉండాలండి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనకు నచ్చినట్టుగా, అంటే ఒకరోజు ఎక్కువ చేయడం, ఒకరోజు తక్కువ చేయడం, టైం ఉన్న రోజు చేయడం, టైం లేని రోజు స్కిప్ అవ్వడం, అలాంటివి చేయకుండా ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల వరకు విగరస్, అంటే కాసేపు ఆగి కాసేపు చేసి కాసేపు ఆగి అలా చేయకుండా ఒకే టెంపోలో, అంటే మన శరీరం నుంచి చెమట అనేటువంటిది బయటికి వచ్చేలాగా హార్ట్ బీట్ కొంచెం రైజన్ గా కొట్టుకునేలాగా చేస్తే వ్యాయామం అనేటువంటి సరిపోతుంది. దాని నుంచి ఎందుకనంటే కొత్త కణాలు అనేటువంటివి ఈజీగా ఫామ్ అవ్వడానికి, ఆక్సిజన్ అంటే మన ఒంట్లో ఉండేటువంటి వేస్ట్ పదార్థాలన్నీ చెమట రూపంలో వెళ్ళిపోతా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫ్రెష్నెస్ అనేటువంటిది వస్తుంది. దానివల్ల మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుకోవడానికి, యాక్టివ్ గా ఉండడానికి వ్యాయామం అనేటువంటి తప్పనిసరి.
1: డయాబెటీస్ అనగానే చక్కెర వ్యాధి. ఆ చక్కెర వ్యాధి రాగానే ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు. అలా భయపడకుండా మన ఆహార నియమాలు, అలాగే వ్యాయామం, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గిపోదు, కానీ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే చక్కెర వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మన గుండెపై కానీ, మూత్రపిండాలపై కానీ, కళ్ళపై కానీ పడినప్పుడు చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని హోమ్ సైంటిస్ట్ శాస్త్రవేత్త అనేక విషయాలు మా శ్రోతలకు చెప్పారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మరింత వరకు మధుమేహం ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, మాదక ద్రవ్యాలను నివారించండి పరిచయ కార్యక్రమం వింటారు.
3: అందుబాటులోకి వచ్చిన ఆధునిక సౌకర్యాలను బట్టి ఈ మత్తు పదార్థాలను అలవాటు చేసుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరి ఈ మత్తు పదార్థాలు ఎలా అలవాటు పడుతున్నారు, దాని పర్యవసానం ఏమిటి, భవిష్యత్తులో వారు ఈ అలవాటు నుంచి బయటికి రావడానికి మార్గం ఏమిటి అనే విషయాలు మనతో చర్చించేందుకు కొత్తగూడెం మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కెకె వర్ధనరావు గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్కారం అండి
3: డాక్టర్ గారు. అసలు ఈ మాదక ద్రవ్యం అంటే ఏమిటి?
4: మనిషికి మత్తు కలిగించే పదార్థాన్ని ఇప్పుడు మనం మాదక ద్రవ్యం అంటున్నాం. అంటే కొన్ని కొన్ని పదార్థాలు సేవించినప్పుడు మనిషిలో ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది, ఆనంద అనుభూతి అనండి, లేదా ఒక విధమైన సంతోష అనుభూతి కలుగుతూ ఉందన్నమాట. దాన్ని పొందటం కోసం మనిషి తిరిగి తిరిగి వీటిని సేవిస్తుంటారు. అయితే వీటి యొక్క ప్రభావం కేవలం ఆనంద అనుభూతి కలిగించడమే కాకుండా శరీరం పైన, తద్వారా కుటుంబ వ్యవస్థ పైన, తద్వారా సమాజం ద్వారా ఎంతో హానికరమైన ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కలిపి మాదక ద్రవ్యాలు అన్నారు.
3: సమాజపరంగా సహజంగా నేడు యువకుల నుంచే ఈ అలవాటు పడడం అనేది జరుగుతుంది. అలాంటి వారిలో మార్పు రావడానికి అవకాశాలు, కారణాలు ఏమైనా ఉన్నాయా?
4: మొదటగా మనం ఆలోచించినట్లయితే యువతలో మొట్టమొదటిగా కనబడే కారణం మొదట కుతూహలం అండి. అంటే నలుగురు స్నేహితులు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి తనకు అంతకుముందు అనుభూతి కలిగించిన ఒక ఈ మత్తు పదార్థాన్ని, మాదక ద్రవ్యాన్ని పరిచయం చేస్తాడు. ఇదిగో తీసుకున్నాను. అతను పరిచయం చేయకపోయిన ఒకసారి మాటలు చెప్తాడు, ఇలా నా స్నేహితుడు తీసుకున్నాడు, చాలా బాగుంటుందంట, చాలా సంతోషంగా ఉంటుందంట, ఏదో ఊహాలోకంలో పోయినట్లు రంగురంగుల కళలు కనపడుతూ ఉంటాయట, ఒకసారి మనం ట్రై చేయాలని ఒకసారి అనుకుంటారు. ఇంకో సందర్భంలో ఇంకో ఫ్రెండ్ ఆ మాదక ద్రవ్యాన్ని తీసుకొస్తాడు, మా బాబాయ్ దగ్గర తెచ్చాను, మా అన్నయ్య దగ్గర తెచ్చాను చెప్తాడు. ట్రై చేద్దాం అనుకుంటారు, నలుగురు కలిసి సీక్రెట్ గా ట్రై చేస్తారు. ఆ విధమైన ఫ్రెండ్షిప్ మీద ఆ విధంగా ట్రై చేసినప్పుడు మొట్టమొదట బాగుండకపోవచ్చు, ఏదో విధంగా ఉందనుకుంటారు. ఇంకో సందర్భంలో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ నలుగురు కలిసినప్పుడు ఇంకోసారి ట్రై చేద్దామా అనుకుంటారు. ఈ రెండోసారి మూడోసారి ట్రై చేసిన తర్వాత ఒక విధమైన హ్యాబిట్ అయిపోతుంది. ఈ హ్యాబిట్ కి మూల కారణం ఏంటంటే అది కలగజేసేటువంటి ఫీలింగ్స్, దీన్ని యూఫోరియా అంటాం. యూఫోరియా తెలుగులో చెప్పాలంటే ఒక ఆనంద అనుభూతి అనమాట. అంటే ఏదో ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది, శరీరం అంతా తేలికైపోయినట్లుగా ఉంటుంది, చిన్న మ్యూజిక్ విన్నా ఎంతో సంతోషకరంగా ఉంటుంది, ఎవరన్నా మాట్లాడుతుంటే క్రొత్తగా చూస్తున్నట్టు, ఆ వ్యక్తి క్రొత్తగా మాట్లాడుతున్నట్టు, తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్నా కూడా ఆ వ్యక్తిలో మాటల్లో ఏదేదో అనుభూతి కలుగుతున్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు అన్నమాట. అంటే ఒక విధమైన ఊహాలోకంలోకి వెళ్లిపోతారు, ఒక విధమైన భ్రాంతిలో ఉండిపోతారు అన్నమాట. ఈ సంతోషం కోసం అని చెప్పేసి ఈ మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉంటారండి.
3: ఇది తాత్కాలికం అంటారా, శాశ్వతం అంటారా ఈ ఆనందం?
4: ఆనందం తాత్కాలికమేనండి. అంటే కాసేపు సేవించినప్పుడు దాని ఫలితము ఒక 2 గంటలు ఉండవచ్చు, 3 గంటలు ఉండవచ్చు. కొన్ని కొన్ని మత్తు పదార్థాలు సేవిస్తున్నప్పుడు 4-5 గంటలు కూడా ఉండవచ్చు. ఆ తరువాత దాని యొక్క ప్రభావం శరీరం నుంచి దిగిపోతున్నప్పుడు

0: ఆనందం కాదు కదా, విపరీతమైన శారీరకమైనటువంటి బలహీనతలు బయటకు వస్తాయి, శారీరక లోపాలు బయటకు వస్తాయి, చాలా విపరీతమైన బాధకు లోనవుతుంటారండి.
1: ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు వాడకం అనేది వయసును బట్టి ప్రభావం మానసికంగా శారీరకంగా ఏమైనా ఉంటుందంటారా?
0: ఉంటుందండి. యుక్త వయసులో ఉన్నప్పుడు ఏంటంటే వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది, కాబట్టి మొట్టమొదటి కొంచెం కొంచెం పరిమాణంలో వాళ్ళు కనుక మొదలుపెట్టినా కూడా ఒక సమయం గడిచే కొంది వాటి మోతాదు పెంచుకుంటా పోతా ఉన్నా కూడా బయటపడదు. అదే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ మాదక ద్రవ్యాల ఫలితం వల్ల అనుకోండి, అంటే వాయి శరీరాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి, తర్వాత వయసు మీద పడుతూ ఉన్నప్పుడు ఈ రెండు ప్రభావం వల్ల మనిషి బాగా శారీరకంగా మానసికంగా బాగా దెబ్బతింటారండి.
1: ఇప్పుడు మాదక ద్రవ్యం వాడడం అనేది శారీరకంగా మానసికంగా దెబ్బతీస్తుంది అంటున్నారు. ఒక అంటే రోగి మీ దగ్గరకు వచ్చినప్పుడు మానసికంగా అతనికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, శారీరకంగా ఎలా ఇస్తారు?
0: ఇప్పుడు మనం గమనించినట్టయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయండి. మనం ముందు గమనించాల్సింది ఏంటంటే, అసలు మాదక ద్రవ్యం మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు తక్కువ మోతాదులో మొదలు పెడతారు, ఒక విధమైన అనుభూతి కలుగు చేస్తుంది వాళ్ళకి. ఈ అనుభూతి పొందటానికి రెండోసారి తీసుకున్నప్పుడు అదే డోసు లో వాళ్ళకి అనుభూతి రాదు,
1: కొంచెం
0: మోతాదు పెంచాలి. అలానే మత్తు పదార్థం ఉంటే సారా ఇలాంటి పదార్థాలు సేవించే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మొట్టమొదటి 1 ఔన్స్తో మొదలు పెడతారు, 4-5 నెలల తర్వాత 2 ఔన్స్లు 3 ఔన్స్లు ఈ విధంగా పెంచుకుంటా పోతుంటారు. అంటే ఏంటి, 3 ఔన్స్లు 4 ఔన్స్లు పెంచినా కూడా మొట్టమొదటి కలిగే అనుభూతి వస్తుంది, అంతేగాని ఎక్కువ తీసుకుంటున్నా ఎక్కువ అనుభూతి రాదు. దీన్ని మనం ఏమంటామంటే టాలరెన్స్ అంటాం. అంటే ఆ వ్యక్తి దానికి అలవాటు పడుతున్నారు, ఆ అనుభూతి రావాలంటే డోసు పెంచాలన్నమాట, మోతాదు పెంచాలి. తర్వాత ఈ మాదక ద్రవ్యాల తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే విత్డ్రావల్. మోతాదు పెంచుకుంటూ పోతుంటారు అనుభూతి పంచడం కోసం అని చెప్పేసి ఒక చాలా విపరీత పరిమాణంలో తీసుకుంటా ఉంటారు. తీసుకుంటున్న తర్వాత ఒక్కోసారి ఆ మత్తు పదార్థం దొరకపోవచ్చు, దాని మీద ఆధారపడతారు. దొరకపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక రోజు సేవించలేకపోవచ్చు, కానీ కొనటానికి డబ్బులు లేకపోవచ్చు, లేదా అందుబాటులో సరఫరా లేకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో శారీరకమైన మార్పులు చాలా వస్తుంటాయి అన్నమాట.
1: అలాంటి సమయంలో వారు సామాజికంగా కూడా కొంత అలజడి సృష్టించడానికి అవకాశం ఉంటుంది అనుకుంటాను.
0: చాలా వరకు ఉంటుందండి. అంటే మానసికంగా ఎంతో ఆందోళనకు గురవుతారు, ఉద్రేకాలు గురవుతుంటారు. ఇప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో ఆ మాదక ద్రవ్యం పొందాలి, పొందకపోతే వాళ్ళ శరీరంలో విపరీతమైనటువంటి మంటలు రావటం కానివ్వండి, వణుకు రావటం కానివ్వటం కానివ్వండి, చెమటలు రావటం కానివ్వండి, గుండె దడ రావటం కానివ్వండి, ఎంతో అలజడి. ఈ అలజడిలో వాళ్ళకి ఒక విధమైన ఉద్రేకం పుడుతుంది. అది ఎట్లయినా సాధించాలి, దాన్ని సంపాదించాలి మాదక ద్రవ్యాన్ని. అది ఎవరైతే సరఫరా చేయలేకపోతున్నారో, డబ్బులు లేవనుకోండి, ఇంట్లో భార్యను విపరీతం కొట్టవచ్చు ఆ డబ్బులు ఇమ్మని, దాన్ని మళ్ళీ తిరిగి కొనాలంటే డబ్బులు కావాలి. భార్య విసిగిపోయి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, భార్యను కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇంట్లో వాళ్ళని హింసించవచ్చు అనమాట. తర్వాత ఒకవేళ ఉద్రేకం సమాజం మీద వచ్చి, అంటే కోపం అనమాట, ఆ క్షణంలో వాళ్ళకి అది పొందాలి. అది పొందలేనప్పుడు ఎవరైనా ఏమైనా ఖాతర చేయరు. మనం నిత్యం వార్తా పత్రికలో చూస్తున్నాము ప్రతిరోజు ఈ మాదక ద్రవ్యాల వల్ల కోపంలో మత్తులో భర్తను చంపిన వాళ్ళు, భార్యను చంపిన వాళ్ళు, తోబుట్టువును కన్న తల్లిని చంపిన వాళ్ళు అంటూ మనం చూస్తున్నాం. ఏంటి విపరీతమైన కోపం, ఆ క్షణంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. వాళ్ళు ఆ మాదక ద్రవ్యాన్ని పొందాలి, ఆ పొందలేకపోవడంతో ఉద్రేకం వస్తుంది. ఆ ఉద్రేకంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, అది సమాజానికి ఎంతో హానికరంగా ఉంటుందండి.
1: ఇంత తీవ్రమైన రియాక్షన్ ఉంది అంటున్నారు, మరి ఈ రియాక్షన్ కి మనిషి ఏ పార్ట్ దీనికి ఉపయోగపడుతుంది అతనిలో రియాక్షన్ రావడానికి? అంటే మత్తు పదార్థం అతనికి అందుబాటులో లేనప్పుడు సమాజపరంగా అతను ఎంతకైనా దిగజారుతాడు, మత్తు పదార్థం అతనికి

0: లేకుండా చేయటము, మనిషిలో విపరీతమైనటువంటి ఆందోళనలు కలగజేయటము ఈ విధంగా కలుగజేస్తుంటుంది. కాబట్టి విపరీతమైన మత్తు పదార్థాలు సేవించటం వల్ల శారీరకమైనటువంటి బలహీనతలు తర్వాత బయటపడతా ఉంటాయి.
1: ఇప్పుడు సహజంగా మనిషి ఇంకా ఎన్నో రకమైన జబ్బులతో బాధపడుతుంటారు. మరి సామాన్యంగా ఒక రోగికి ఇచ్చే ట్రీట్మెంట్ కి, మాదక ద్రవ్యాలు ఇచ్చే రోగికి ట్రీట్మెంట్ కి ఏమైనా తేడా ఉంటుందా?
0: చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే, ఒక మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మొట్టమొదట మనకి వాళ్ళల్లో దీనివల్ల కలిగే నష్టాలు చూపించాలండి. కొంతమందికి అవగాహన కూడా ఉండదు, తీసుకుంటున్నాం తప్పేమిటి అని అనుకుంటారు, కాని దానివల్ల వారు కోల్పోతున్నటువంటి ఏంటి, సమాజ పరంగా కానివ్వండి, ఆర్థికంగా, కుటుంబ పరంగా, అన్ని విషయాల్లో. ఒకవేళ విద్యార్థి అనుకోండి, విద్యార్థి తను ఏం కోల్పోతున్నాడు ఈ మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల. ఇప్పుడు మనం యువతరంలో బాగా చూస్తున్నాం, కొన్ని కొన్ని సార్లు వార్తల్లో చూస్తుంటే చాలా విభ్రాంతికరమైన విషయాలు తెలుస్తున్నాయి. 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా ఈ మత్తు పదార్థాలు సేవిస్తున్నారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో అని తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు సేవించే పిల్లలకు ఎలా ఉంటుందంటే, అది సేవించిన తర్వాత దాని ప్రభావం దిగిపోతున్నప్పుడు మరలా ఎప్పుడు దాన్ని పొందుదామా, అది ఎక్కడ సంపాదిద్దామని అదే ఆలోచన ఉంటుంది. కానీ చదువుకుందాము, మార్కులు ఎక్కువ తెచ్చుకుందాము, మనం ముందుకు వెళ్లాలి అనే తపన ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే చదువులో కాన్సన్ట్రేషన్ ఉండదు, చదువులో వెనకబడతారు. వెనకబడిన తర్వాత కొన్నాళ్ళకి డ్రాప్ అవుట్ అంటే స్కూల్లో నుంచి ఒక్కోసారి మానుకోవాల్సి వస్తుంది. ఎక్కడ అంటే ఉన్నత వర్గాల పిల్లలైతే వేరే స్కూల్ మార్పించడం కానివ్వండి, లేదా ఇంకా అతన్ని వేరే ట్రీట్మెంట్ ఇప్పించే పద్ధతులు చూస్తారు. కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, అల్పాదాయ వర్గం వారు ఏం చేస్తారంటే డ్రాప్ అవుట్, స్కూల్ నుంచి వాళ్ళు మానుకుంటారు, చదువు ఆపేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళ భవిష్యత్ దెబ్బతింటుంది. తర్వాత ఈ మత్తు పదార్థాల వల్ల ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది, వారు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి చదువు రాదు. అంతేకాదు బయట వారికి ఎప్పుడు ఈ మత్తు పదార్థాలు సేవించాలని తపనే కాబట్టి కుటుంబ పరిస్థితులు కూడా వారు పట్టించుకోరు. యువతే కాదు, తర్వాత పెద్దవాళ్ళైన తర్వాత కూడా దీనికి అలవాటు పడ్డప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఉన్నారని, లేదా భార్య ఎలా ఉంది పెళ్లైన వ్యక్తులకి, తర్వాత పిల్లలు అనుకోండి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు చదువుతున్నారా లేదా, ఇలాంటివి ఏం పట్టమండి. ప్రొద్దున లేవగానే ఆ మత్తు పదార్థం సేవించాలి, ఈ తపన. ఈ తపన ఉన్నప్పుడు సమాజంలో దేనికి ముందుకు పోలేరు.
1: ఇప్పుడు కొంతమంది ఏమిటంటే, ఏదో చిన్ననాటి చేసిన తప్పిదం వల్ల మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు, తర్వాత ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత అది తప్పు అని తెలుసుకుని మాడని ప్రయత్నం చేస్తారు, కానీ అలాంటి టైంలో వారికి శరీరం వారికి సహకరించదు, అప్పుడు ఏం చేస్తే బాగుంటుందని.
0: వారికి తప్పకుండా మానసిక వైద్యం చాలా చక్కగా పనిచేస్తుందండి. వారిలో ఆ ప్రేరణ ఉన్నట్లయితే, ఆ మోటివేషన్, మనం మోటివేషన్ అందాం ఏంటి, దీని నుంచి మానుకోవాలి, ఇది నాకు హానికరంగా ఉంది కానీ కొన్ని కొన్ని పరిస్థితులు నేను మానుకోలేకపోతున్నప్పుడు, వారికి ఈ మోటివేషన్ తో సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఏంటంటే దుష్ఫలితాలు తెలియజేయటము, ఆ తర్వాత ఈ ప్రభావం దేనివల్ల ఉంది, ఆ సందర్భాలు వాటిని దూరం చేయటము. అంటే స్నేహితులు, కొంతమంది స్నేహితుల వల్ల, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వారు సేవిస్తున్నారనుకోండి, వాటి నుంచి తప్పించటం. తర్వాత కొంత మెడికల్ గా కూడా కొన్ని కొన్ని మందులు ఏం చేస్తాయంటే, ఈ శారీరకంగా వచ్చే మార్పుల్ని, విత్డ్రాల్ సింప్టమ్స్ అని చెప్పాను మీకు, విధమైన అలజడి ఉంటుంది మనిషిలో, ఈ అలజడి తగ్గించే మందులు ఉంటాయి. ఈ మందులు వాడుతూ అతనికి కౌన్సిలింగ్ ద్వారా, సైకోథెరపీ అంటాం, అంటే ఏంటంటే ఎలాంటి సందర్భాలు అతను అవాయిడ్ చేయొచ్చు, ఎలాంటి సందర్భాలు అతను ఎక్కువగా సేవిస్తున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడా, లేకపోతే ఏదైనా మానసిక ఒత్తిడి వచ్చినప్పుడా, ఇంట్లో కుటుంబ పరిస్థితులు, వైఫ్ తో భార్యతో ఏమైనా తగద పడ్డప్పుడా, లేదా పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడా, ఇలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ తెలుసుకుని అతను కౌన్సిలింగ్ ఇవ్వటం అన్నమాట. అతనికున్న డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఓవర్కమ్ కావాలి, అతను ఏ విధంగా వాటిని అతను అధిగమించగలడు అని అతను కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అతను ఉన్న ఉద్రేకం, ఉద్వేగం, ఈ రెండు కొంచెం తగ్గించవచ్చు. అది తగ్గినప్పుడు అతను వాటికి దూరం అయ్యే అవకాశం ఉంది.
1: వైద్యపరంగా
0: మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా అలజడి ఉన్నప్పుడు వైద్యపరంగా అంటే మనసులో ఆందోళన, అలజడి, బీపీ పెరగటం, తర్వాత ఒకటి గుండెదడ, ఇలాంటి శారీరక మార్పులు వచ్చినప్పుడు వాటికి మందులు ఉన్నాయండి, దానికి మెడికల్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి.
1: ఇప్పుడు మాదక ద్రవ్యానికి అలవాటు పడిన వ్యక్తి సామాజికంగా తన ఉన్నతిని ఆలోచించుకునే చేతిలో దిగజారుతూ ఉంటాడు కదండి.
0: అవునండి.
1: మరి ఆ టైంలో సమాజం అతన్ని మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వ్యక్తి అని గుర్తించి వెలిసినట్టుగా కొంత

0: బయట మనం చూస్తున్నాం.
1: అవునండి.
0: సమాజం యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది అతన్ని చేరదీయడం కోసం?
1: సామాజికంగా మన కొన్ని గురుతర బాధ్యతలు ఉన్నాయండి. ఇది వారిని వెలివేసినట్టు చేయటం కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్, ఈ మళ్ళా జీవన స్రవంతులు కలిసిపోయే అవకాశాలు కల్పించాలి.
0: కుటుంబంలో కూడాను వారిని ఒక రకమైన చిన్న చూపు చూస్తుంటారు.
1: అవునండి. వీటి నిమిత్తం ఏంటంటే మనం ఫ్యామిలీలోనే, కుటుంబంలోనే ఒక ఫ్యామిలీ థెరపీ ఏర్పాటు చేయొచ్చు. మానసిక వైద్యులు మామూలుగా ఇది ఏర్పాటు చేస్తుంటారండి. అంటే కుటుంబ సభ్యులను సమావేశపరిచి ఆయన ఈ వ్యక్తి యొక్క ఏ కారణాల వల్ల అతను ఒత్తిడి లోనవుతున్నాడో వాళ్ళకి తెలియజేసి, ఇలాంటి అలజడి కలిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎలా మెలగాలి, ఆ అలజడి తగ్గించడానికి అంటే అతనిలో కోపము హెచ్చించే పనులు చేయకుండా, అతను ఉద్రేకం ఉన్నప్పుడు వీరు కూడా ఉద్రేకపడకుండా కొంచెం సమాధానంగా శాంతపరచడం, వాళ్ళని ఇలాంటి చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా అతనిలో ఉన్న అలజడిని తగ్గించవచ్చు. ఆ విధంగా కుటుంబ సభ్యులకి మనం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. వారు కూడా పరిస్థితిని వాళ్ళు గమనించి వారు కూడా ఆయనకి సహకరించినట్లయితే, కుటుంబం సహకరించినట్లయితే చాలా వరకు అతనిలో మార్పు తీసుకురావచ్చు. తర్వాత సామాజికంగా అంటే మన సమాజంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో కొన్ని కొన్ని సందర్భాలు అతనికి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. అలాంటప్పుడు అతను ఎలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నాడో వారి యొక్క అధికారులతో మాట్లాడి కొన్ని కొన్ని సందర్భాలు, అంటే ఉదాహరణ చెప్తాను, కొంతమందికి అధికమైన సౌండ్స్, శబ్దాలు సరిపడవు వారికి, అది తప్పించుకోవాలంటే కొంత మత్తుపార్థం అవసరం అంటారు. ఇలాంటి సందర్భాల్లో వారి యొక్క అధికారులతో మాట్లాడి అతనికి వేరే చోట ఉద్యోగం మార్పించడం
0: చాలా మంచిదండి. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల వచ్చే అనర్థాలు సమాజపరంగా శారీరకంగా ఎలా ఉంటుంది అనే విషయాలు మాకు చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మరింతవరకు మాదక ద్రవ్యాలను నివారించండి పరిచయ కార్యక్రమం విన్నారు.
3: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670766.
1: మరొక నెంబర్ 7989701158.

కానుంది మరొక క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్ కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్ గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: సార్,

0: మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలండి.
0: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ తో పాటుగా ఆ పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం ఆ వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి గాని ఇంకా ఇతర పథకాలు గాని ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
1: ఈ ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్ కు ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదిక్కుగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000 పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000 పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
0: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
1: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయలు చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వడం జరిగింది.
0: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
1: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
0: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయము అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
0: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
1: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి, ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
0: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం, మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరిచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొని, ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది, ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి, రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి

0: కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందడానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి, దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆర్దర్ పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేస్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి పొట్టుని విడిచిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినో సూపర్ ఎలినో కూడా దీన్ని నామకరణం చేశారు జైంట్ ఎలినో.
1: సార్ ఇప్పుడు రైతు అనగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గర లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది హప్పప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ అందరం కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాన్ని ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ని కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ పెద్ద ఊరట రైతాంగానికి అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం.
1: సరే ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పటి నుంచి అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకరిని చూసి ఒకరు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఎంటర్ అవటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో మనం ప్రభుత్వ వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకొచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారని, వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో

0: వచ్చినటువంటి ఈ బర్లీ పొగ అయిపోయింది. ఇప్పుడు వర్జీనియా పొగతో వచ్చినటువంటి ఈ కొండ క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్ చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డుల పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్ కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను

0: ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసం చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్ కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏంటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకొని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచో పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ మీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటం కూడా కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టమ్ లో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లకి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలు అంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యాడ్స్ ఇవి. యాసా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి మొత్తలన్నీ కూడా వస్తాయి, లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింత వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిందెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

0: కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: కార్యక్రమంలో ముందుగా అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, భవిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, సూరజ్ లాల్, మీనా కుమారి, పార్వతీభాయి, పురన్పాసి, ఎండి షాకీర్, మెహరూన్, ప్రవీణ్, సుందర్ రాజ్, జగన్మాత, జి వెంకటేశ్వరరావు, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం

కార్యక్రమంలో తర్వాత పాట రాధా గోపాలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్య గీతాన్ని మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరస రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి స్నేహ బృందం.

0: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్ర విధాల కార్యక్రమంలో తర్వాత పాట శుభలగ్నం చిత్రం కోసం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం

కార్యక్రమంలో తర్వాత పాట ఇల్లాలి ముచ్చట్లు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట మాకోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు.

కాలరెస్ కలాసిబస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారుపల్లి కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, షాకీర్, సూరజ్ బలి, జుగల్ కిషోర్, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత, మురళీధర్, భూతాడ, నరహరి నాయక్, ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో తర్వాత పాట జానకి రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మానుడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, ఇంకా వీరే స్నేహ బృందం. మరి వీరందరి కోసం జానకి రాముడు చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి రత్నం సతీష్, భూజాత వీరబ్రహ్మాచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవాచారి ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం చెంచులక్ష్మి చిత్రం నుండి ఘంటసాల జుక్కి ఆలపించిన గీతం విందాం.

0: 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు అంటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం చంటి చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాత పాట చింతకాయల రవి చిత్రం కోసం రాజేష్ శ్రేయా ఘోషాల్ పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రగతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, సుధాకర్, లలిత, వెంకటేశ్వరరావు, వంశీ, హిందూ, స్వప్న, కౌశిక్, రమాదేవి, హర్షిత, నరేష్, జోషిక, ఇంకా వారి స్నేహ బృందం.

ఈనాటి కార్యక్రమంలో చివరగా హ్యాపీ చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్నారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి స్నేహ బృందం.

ఆధార్. శ్రోతలు కోరిన చిత్రగీతాలు మీరంతవరకు విన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్త ఉదయం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. హిందీలో వార్తలు 9:00 న్యూస్ ఎట్ 9. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి హిందీలో వార్తలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆ పాట మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బందిపోటు దొంగలు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం సంగీతం అందించారు పెండ్యాల

అప్పు చేసి పప్పుకోడు చిత్రం కోసం ఘంటసాల లీలా ఆలపించిన పింగళి సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

పిల్లల రాములు చిత్రం కోసం రామకృష్ణ సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం సంగీతం అందించారు కెవి మహదేవన్.

0: ఏమిటది?
1: ఎవరమ్మా ఇతగాడు, ఎంతకు అంటు పట్టని వాడు, ఎంతకు తేరుకున్నాడు.

కార్యక్రమంలో తరువాత పాట అమాయకుడు చిత్రం కోసం సుశీల ఆలపించిన గీతం

ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన కొసరాజు సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చేరిన డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసేన సుశీల ఆలపించిన గీతంలో సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

సినిమా కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం ఈనాటి కార్యక్రమంలో సతీ తులసి చిన్న యక్షగానం ఉంటారు.

0: స్వామి.
1: నా పేరు సంభాసుడు అంటారు.
0: సరే సరే చిత్తము స్వామి.
1: పట్టణము క్షోణతాపురి పట్టమంటారు.
0: ఏమన్నా కుమారుడు కుమార్తెలు ఉన్నారా స్వామి?
1: ఏకా కుమారుడు జన్మించాడు, అతని పేరు జరందరు.
0: చిత్తము చిత్తము స్వామి.

0: జలం,
1: జలముందు జలం లేదంటారు.
0: అవునవును,
1: శంకరుని పంపు వల్ల జన్మించారు. నా పేరు జలంధవుడని పేరు నియమించారు. మా తండ్రి గారి పేరు ధంబాసురు అంటారు.
0: సరే సరే సరే, చిత్తము స్వామి ఎక్కడికి వెళ్ళుచున్నారు?
1: ఇప్పుడే మా జలకుడి సమకమ్మరకు వెళ్ళదా.
0: చిత్తము చిత్తము స్వామి
1: జలిక మహిళ
2: మధ్యకుమారి.

దేవతల పైకి యుద్ధంలోకి వెళుతున్నాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఇప్పుడే దేవతల పైకి యుద్ధంలోకి వెళ్ళిదాం.

ఉన్నటువంటి వాడిని నన్ను పసిపాలని పలుకుతున్నావా? ఇప్పుడే దేవతలు కళారాజు వైద్యత

ఆనందమదు సంగమునకు చంద్రాయి ప్రేమల కుల గురువైన ఆర్తి శుక్లాచార్యని పిలిపించి నీకు ఉద్యోగ అనుభవం చెప్పి ఉంచదా మిత్రమా, ఇప్పుడే మన కుల గురువైన శుక్లాచార్యని పిలిపించండి.

0: పేరు?
1: నా పేరు శుక్రాచార్యుడు అంటారు.
0: ఓహో స్వామి, నిన్ను ధమ్మాసుర మహారాజు రమ్మంటున్నాడయ్యా.
1: సరే సరే వెళ్ళను. ధమ్మాసుర మహారాజా?
2: ఏంటి స్వామి,
1: ఎందుకని పిలిపించారు మమ్మల్ని చెప్పండి.
2: అటు చదువు
1: హోమలు.

0: నుంచి మీరు కళ్యాణం చేయండి స్వామి.
1: కళ్యాణం చేస్తేనే నీ కుమారునికి జయము కలుగుతుంది, గాని ఆ కళ్యాణం జరగకపోతే జయము కలగదయ్యా. అందుకని ఆ కళ్యాణి పుత్రికి అయిన ఆ తులసీదేవిని తీసుకువచ్చి నీ కుమారులకు వివాహంపు గావించదును.
2: సరే స్వామి, అది శుక్రాచార్యుడు నీ సన్నిధానంలోకి వస్తున్నాడయ్యా.
3: కళ్యాణం అన్నటువంటి మాట మీ నోటికి రాకూడదు, నా చెవులతో వినకూడదు. గురు

0: తెలుసుకున్న తర్వాత యుద్ధములకు వెళితే నీకు జయము కలుగుతుంది గాని అంతవరకు జయము కలగదయ్యా. పెళ్లి చేసుకోవాలి నీవు, యుద్ధములకు వెళ్ళాలంటే నీవు పెళ్లి చేసుకోవాలి.
1: గురుదేవా, కళ్యాణము కళ్యాణము అని నన్ను పిలుపుతున్నారు. కళ్యాణము అవసరము లేదు, దేవతలను వదిలించే వరకు కళ్యాణము వద్దు నాకు.
0: పెళ్లి చేసుకోవాలయ్యా, పెళ్లి చేసుకోవాలి.
1: మీ మాట వినకపోయినా నాకు శాపం ఇస్తారా? గురుదేవా, సరే మీ శాపమునకు వేసి నేను కళ్యాణమునకు ఒప్పుకుంటున్నాను. ఇక అలాగే కళ్యాణము చేయండి.
0: సరే, ఇప్పుడే నేను ఆ తులసీదేవి వద్దకు వెళ్ళి ఆ కార్యమితో మాట్లాడి ఆ తులసిని కళ్యాణం మహోత్సవం చేస్తాను. ఇక వెళ్ళి వస్తాను.
1: అలాగే పోయాలి.
2: ఓయమ్మా, నీళ్ళు మా పేరు చెప్పమంటావా?
3: చెప్పుతా.

0: మన అమ్ము
1: అవును
0: తులసిదేవి అంటారు.
1: అవునవును.
0: మా తండ్రి పేరు కాలనేమి మహారాజు.
1: సరే శ్రీ.
0: ఏమి
1: అమ్మా, నీకు కళ్యాణం అయ్యాదా తల్లి?
0: సరే, ఇంతవరకు నాకు కళ్యాణం కాలేదు. నేను పెరిగి పెద్దదానై సర్వశాస్త్రములు నేర్చుకుని ఉన్నాను
1: అమ్మా.
0: ఇక మా వారు ఈ సంవత్సరంలో నాకు వివాహం చేయడానికి తలంచారు.
1: అమ్మా తులసి.
0: ఏమి?
1: అదిగో మీ కులగురు అయిన శుక్రాచార్యుడు ఎందుకు వస్తున్నాడమ్మా? విచ్చేస్తున్నాడు.
0: శుక్రాచార్యుల
2: అమ్మా తులసి.
0: స్వామి, మీ దివ్యమైన పాదములకు వందనములు.
2: చరణవర్ధనము, శీఘ్రమే కళ్యాణ

0: అమ్మా తులసి
1: మహాశయ,
0: మృత్యు లేకుండా ఆ శంఖను పిండి మెప్పించి మృత్యు శంఖంపై ఉన్నటువంటి ధరించినటువంటి అధికుడు రజికుడైన ఆ జలంధర సార్వభౌములకు నిన్ను ఇచ్చి వివాహము లాభిస్తానమ్మా.
1: అలాగా?
0: అవునవును
1: స్వామి, నాకు చాలా సంతోషం కలుగుతున్నది.
0: ఎందుకంటా
1: నేనిప్పుడు ఏం చేస్తాను, విరమాలు కైకుని రావలేదు కదా.
0: అవునవును.
1: సరే స్వామి, పదులు వస్తున్నాను. పెళ్లి కూతురుగా అలంకారమై పరిణమి చేసుకునే పూలమాల చేకుని వస్తున్నాను.
0: సంతోష.

0: నాను పదండి స్వామి.
1: స్వామి ఏమిటి?
0: ఇదిగో ఈ కావే భార్య అయినటువంటి తులసీదేవి తీసుకొచ్చాను, ఇక దండలు
2: మార్చుకోవాలి. మహారాజా ఇదిగో మన రాక్షస కులము లోపల ఒకరి గలమందున ఒకరు పూలదండలు మార్చుకున్నట్టయితే మీ రాక్షస కులములోన ఇక పెళ్లి జరిగినట్టే. కానివ్వండి.

0: కృషి. ఈ గలమందుల జలంధరుడు పూలమాల వేశాడు. ఇప్పుడు సిగ్గు చేత ఉండకుండగా అట్టి నీ చేతిలో ఉన్న పూలదండను ఆ జలంధరు మీద వేసినట్టయితే ఇక పెళ్లి అయిపోయిందమ్మా.
1: అలాగే పంచభూతముల సాక్షిగా నాకు చరణ మంత్రం సాక్షిగా ఈ యొక్క జలంధరుడు అనుకూలమైన నాకు భర్తగా భావించి వేయించుతాడు.
2: కాస్త
3: కళ్యాణము చేశావు.

0: నీ భీకర బొమ్మ చూసి నీ మెడ వేస్తే పుట్టు మాల కింద మెడ వేసాడు.
1: నాకు పెళ్లి అవసరం లేదు, ఇప్పుడు దేవతల పైకి యుద్ధములకు
0: వెళ్ళదా.
2: స్వామి
0: తులసీదేవి, నీ భర్తను ఎంత పని చేశావమ్మా, నీ భర్తను బ్రతిమలాడుకో కాస్త.
2: అలాగే
0: పాదములపై బ్రతిమలాడు
2: ప్రాణేశ్వర జలంధర.
1: మళ్ళీ నా చెంతకు వస్తున్నావు,
2: నా తత్వమును మన్నించను.

నీ రూపమును చూసి నిన్ను చూసి భయమునంది. సిగ్గుచేత పూలమాల కింద వేశాను కాని నీ వంట ఇష్టం లేక కాదు ప్రాణేశ్వర, నా తప్పమును మన్నించుము, నన్ను క్షమించుమని చేపట్టు.

0: నేతకి వెలగినను. నన్ను ఎదిరించే మహానుభావుడు లేడు. ఈ నిండు సభలోన అవమానం చేశాను.
1: మా అన్న

చిన్న తలమ నుండి నీవే నా భర్త కావలేనని ఆ పరమశివుణ్ణి వేడుకున్నాను. నా అదృష్టం కొద్దీ నీవు నా భర్త అవుతున్నావని ఆనందపడ్డాను, కాని నీవంటే ఇష్టం లేక కాదు. నా మాట గ్రహించి నన్ను కాదనకు ప్రాణేశ్వరానందు.

0: వధించవలేను, స్వర్గంబును పరిపాలించవలేను, దేవుడి హస్తంబు ఉండబడినటువంటి వజ్రాయుధము నా చేతికొనంత వరకు కళ్యాణమవుతుందిగా. నువ్వు నిన్ను సభలో అవమానం చేశావు, ఇక నిన్ను ప్రేమించరు, నాకు హంబలం ఉండదు కదా, వెళ్ళిపో.
1: రామేశ్వర నన్ను కాదనకండి, నీవు లేకుంటే నేను బ్రతకలేను, ఒక క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను.
0: ఏమిటది?
2: నీ కుల గురువును నేను చెప్తున్నాను, నీ భార్యను నీవు ఇష్టముగా మనస్ఫూర్తిగా అంగీకరించాలి, లేదా శాపంబు ఇస్తాను.
0: నీ శాపంబులకు విరచి నేను పెళ్లికి ఒప్పుకున్నందుకు ఏ తప్పరా భావం చేశావు? సరే, నీ స్థల స్వరంగా మళ్ళీ పుష్పాలు వేస్తున్నాను.
2: సరే,
0: పెళ్లి జరిగాది, పెళ్లి కాలేదు, యుద్ధంలోకి వెళ్ళకూడదు అన్నారే, పెళ్లి జరిగాది, ఇప్పుడే
1: చూడు, కొత్తగా పెళ్లి చేసుకున్న వారము నన్ను

0: దేవతలపైకి యుద్ధములకు వెళుతున్నావంటే నీకు తగునా ప్రాణేశ్వర? నా మాట గ్రహించుము ప్రాణేశ్వర, వెళ్ళకము.
1: స్వామి, దీని ముఖమును చూడరాదు. దీనిని ఈ క్షోయితాపంలో ఉండకుండా పాదాలముల పలిపులములో ఉంచండి. నీ కంఠములో ప్రాణమున్నంత వరకు నీకు శిక్షయే కాని రక్షణ ఒప్పకూడదు.
0: ఏమిటి వైపరిత్యం? నన్ను నా భర్త నాతో కాపురము చేయకుండా నన్ను పాతాళమునందు నట్టి బలిపురములో బంధించమని ఆజ్ఞాపించి వెళ్ళిపోచుండెను కదా సర్వేశ్వర.

0: పేతుండను హరి వీర భయంకి ఉండను. ఈ స్వర్గము పరిపాలించి మన నామము దేవేంద్రమా
1: స్వామి సంతోషము. సురము 13 కోట్ల దేవతలకు అధిపతివి దేవేంద్రుడు.
0: రమ్మ ఊరు శిద్ధిని చేద్దామను. ఈ స్వర్గంలో నాట్యం ఆడతారు మిత్రమా. నా పేరు
2: నారాయణ నారాయణ కేశవ.

0: ఉచ్చరిస్తూ ఈనాడే స్వర్గాపురము వెళ్ళి రావాలని కోరుకుతూ వచ్చాను సమస్తరికి.
1: తమరు ఎవరండి?
0: నారద మహర్షిని.
1: నారద
0: బ్రహ్మ మానస పుత్రులను భారతి కుమారులను నారద మహర్షి అంటారు.
1: సరే, తమరు ఎక్కడ పోతున్నారు మహాశయ?
0: ఇప్పుడు స్వర్గము వెళ్ళవైనని కోరుకుతూ వచ్చానండి.
1: స్వామి
0: దేవేంద్ర చల్లగా వర్ధిల్లు
1: స్వామి, త్రిలోకం సంచరించే నారద మునీశ్వరులు ఇక్కడి నుంచి రావడం స్వామి.
0: క్షణిత నగరము నుండి మీ వద్దకు చేరవచ్చాను.
1: క్షణిత నుండి స్వామి, నన్ను ఒక చిన్న విన్నపము. హట్టి జలంధరుడో వారి ఆయువు ఎలా మూడుతాదో నన్ను జయించి నా రాజ్యము పరిపాలించదని మీకు ఆశ చేత ఉన్నట్టు జలంధరుడు వారి మనం ఎలా పోతుందో చెప్పండి.

0: స్వామి మహనీయ, నేను శుక్రాచార్యుని వాళ్ళ కులగురు అయిన శుక్రాచార్యుని అనుగ్రహంలో ఉన్నాడు. వాణ్ణి వసించడానికి వైకుంఠాధిపతి తరమే కాదు నీ తరమే అవుతుందయ్యా ఇంద్ర.
1: అలాగే

0: స్వామి.
1: ఒక విచారం వినము, అట్టి జలంధరుతో పోరాడాలంటే నీ తరమే పోతుందయ్యా. అష్టదిక్పాలకులే గ్రహంలే వారి పేరు వింటే గడగడగొని పోతున్నారు. ఇవి ఎంత వారి చింత
0: స్వామి.
1: అవును,
0: ఎప్పుడైతే వాడిని జయించకుండా ఉన్నాను, మనమ్మున ఒక ప్రేమ కలిగేది స్వామి.
1: ఏంటది?
0: వాడికి పెళ్లి అయ్యేదట. అట్టి తులసి నిన్ను సమవారు చూస్తుండగా పూలమాల కింద వేసేదట. అందుకోసమై అట్టి జలంధరుడు ఆ తులసిని బలిపురంలో ఉంచాడట.
1: పాతాళం.
0: అవునవును,
1: ఆ తులసి వేసే పూలమాలలో నీవే తీగ సర్పముగా కల్పించావు కదా.
0: అందుకని
1: భర్తకు చెప్పలేక, ఇటు ఎవరికి చెప్పలేక నా భర్తలకు ఆడి వేస్తుందో ఏమో అని ఆ పూలమాల కింద పడి వేశాది తులసీదేవి. ఈ మహత్యమే కదా.
0: అందుకనే నారదా మునివరాయ సతని

0: తులసి ఫలిపురంలో ఉన్నాడు, నా స్వర్గమ్ములకే పట్టంపులను చేసుకుంటాను నారద, బంగమ్ము గావించి అట్టి తులసిని తీసుకుని వస్తాను.
1: నీవా ఎంతము

పోయింద ఈ మూర్ఖత్వం విడనాడము. ఆ కాంతయుడు వచ్చాడంటే నీ ప్రాణంబు తీస్తాడు. వలదు వలదు ఆ కోరిక సాధించే.

ఇంత కఠిన అద్వారాలయంలో నన్ను చూశాదనుకో, వెన్న ఎలా కరుగుతాదో వారి మనసు అలా కరుగుతాది. దాన్ని ప్రేమించి వస్తున్నారు.

ఒకనాడు నీవు కుక్కుట రూపం ధరించి వెళ్లి ఆమెదేవిని ప్రేమించినట్లుకురావా. ఈ ధనజకాంతటువంటి ఈ తులసి మహా పరమ పతివ్రత శిరోమణి ఆమె వంచాలంటే నీ తరమే కాదు, నీ తర

0: కోసిని ప్రేమించుతాము ఎమ్ము లోపల అతి తెలంగాణ వచ్చాడనుకో నా చెక్కు ఐదవ చేత చెక్కు చెక్కు నరికేయను అతి తులసి నా పట్టంపురాన్ని చేసుకున్నాను ఇదిగో నీకు అభయమిస్తున్నాను ఇప్పుడే బయలుదేరుతున్నాను పరిపురములకు
1: చెప్పి
0: మాట మన ఇరువురి మధ్యలోనే ఉండవలసినది కానీ ఎక్కడ చెప్పకూడదు అన్నారు
1: సరే సరే అలాగే చెప్పలో
0: అబద్ధమారు
1: ఇప్పుడే నేను వాళ్ళని విన్నవించినా కూడా నా మాట వినకుండా ఇంద్రుడు పరమ పతివ్రత శిరోమైన అయినటువంటి తులసి వద్దకు వెళుతున్నాడు కావున ఇచ్చి విషయంబు తులసి భర్త అయినా ఆ జరంధరుడికి విన్నవించుతాను ఓ ఈ జరంధర సర్వభౌమ చల్లగా వర్తిల్లు
0: ఎక్కడ నుండి మీరు రాక
1: ధనవన

0: ఓయ్ జలంధర,
1: జలంధర
0: నీ భార్యను తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారు తెలుసా?
1: ఎవరు?
0: ఆ స్వర్గాపురంభు ఏ దేవేంద్రుడే వచ్చాడయ్యా. దేవేంద్రుడు?
1: ఓహో, దేవుడు నా శత్రువు. నాటికి నాటికి ఈనాడు ఆ బలిపురంభులో చిక్కి నాడా.
0: అవునా?

0: బలిపురములకు చేరుకున్నారు కానీ స్వర్గములో ఉన్నటువంటి ధైర్యము ఈ బలిపురములకు వచ్చేసరికి ఒళ్ళంతా చెమటించిపోయాది. ఆయన తులసీ గృహమంలో ఉండేనా ఏమి చేయుచున్నదో వీక్షించదా?
1: అయ్యో, నా భర్త నన్ను పాతాళ గృహంలో బంధించి ఉన్నాడు. ఆ పరమేశ్వరుని ప్రార్థింపుకుంటూ ఇచ్చోట ఉంటాడిక.

0: తులసి
1: ఓం నమ
0: శివుని పూజ చేస్తున్నది. నారాయణ గురించే కావచ్చు, ఆయనను కాస్త పలికరించదా.

0: అమరాధిపతిని స్వర్గాధిపతిని దేవేంద్రులను నీ సన్నిధానం ఇచ్చేసినాను, కాస్త ఒక కంటైనర్ చూడవే.
1: ఏంటి? నా భర్త రాకకై ఆ పరమేశ్వరుని నేను ప్రార్థింపుచుండగా ఎవరో వచ్చి నన్ను పిలుచుతున్నారు.

0: ఎందుకని మా వద్దకు చేరి మమ్మల్ని పిలుస్తున్నారు.
1: తులసి స్వర్గాధిపతిని
0: నేను ప్రార్థించున్నాను భగవంతుణ్ణి.
1: దేవేంద్రుడు స్వర్గాధిపతిని వీక్షించుము, నేను ఎందుకు వచ్చానని చెప్పనా? నీ చక్కని దారం అని ఒక్కసారి మిక్కి నీ చక్కెలు నొక్కవాలని ఆ స్వర్గముండి తిరిగి వచ్చాను. చెల్లి
0: స్వర్గాధిపతివా?
1: అవును.

0: మీ పాదములకు నమస్కారము.
1: అవును,
0: ఇద్దరు పూజ్యులు మా వద్దకు చేరవచ్చడము మేము చేసుకున్న పుణ్యఫలము. మహాశయ, తమరు వచ్చిన పనేంటో వినంజేయండి.
2: నీ అందము చందము నీ రమణీయ రూపమును గాంచి ఆ స్వర్గమునికి వచ్చానే జలజగ

0: ఎక్కిన ఒక్కవాళ్ళని మిక్కిని బంద్ చేత స్వర్గముండే నీచెందుకు వచ్చిన రాజేశ్వరి.
1: ఏంటి పెద్దవాళ్ళని గౌరవించి నమస్కరించి నేను వచ్చిన పదేమి అడగగా నా ప్రేమకు వచ్చావా?
0: అవునవుని.
1: ఓ నీచుడా, చూడు వాళ్ళు ఏమి

0: మరియు నిచ్చుడ. చూడు, పర స్త్రీని ఒక తల్లి విధమున, పరుల సొమ్మును ఒక మట్టి పిల్ల విధమున, సమస్త జనుల తనవలు చూసిన వాడు బ్రహ్మజ్ఞాని. నేను పరపురుషుని బాధ్యుడు, నా పైకి వచ్చి నన్ను ప్రేమించబడము నీకు తగదు. వచ్చిన వాడివి చక్కగా వెళ్ళిపోము.
1: తులసి నెలాడి నీదో.

0: భర్త వదిలేసి ఉన్నాను. అందుకనే నిన్ను ప్రేమించి నా సొంతంగా పట్టంపురాన్ని చేసుకుంటాను. అది త్వరతమ్ముగా రమ్మసుందరి.
1: ఏంటి రా వ్యర్థ ప్రలాపి, ఏమని సంభాషిస్తున్నావు?

0: చేస్తున్నా. ఎత్త నాజంతు పూజ్యతే తద్ర రమంతే దేవత అన్నారు. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో ఆ ప్రాంతము పాడి పంటల చేత పచ్చగా కలకలలాడుతుంది. అక్కడ దేవతలు ఉంటారంటారు. కానీ నువ్వు దేవేంద్రుడవై పర స్త్రీలైన నా పైన ప్రేమ చేత నన్ను బలము చేస్తున్నావు. కానీ నీకు తగదు.
1: అయినా మీ బసవతి ఏం చేస్తారే? నీ బసవతి ఏం తెలియదు.

0: రంగముదేవుని దగ్గరికి రాలేదు స్వామి. మీకు కొత్తగా పెళ్లి అయ్యేదట, మీ దంపతులు చూడడానికి మీ సన్నిధానంకి వచ్చాను.
1: మహమారి మహమారి.

0: తాగినటువంటి మత్తు నీ తలం నుండి మొదలలేదురా. పరాపతి ఎవరో
1: స్వామి
0: వీడిని చూసుకుని వెళ్ళి
1: బంధించు. నారాయణుడు ఎంత కపట నాటక సూత్రధారి, దేవతల్ని ఎట్టిబట్టి అట్టి దేవేంద్రుని బంధించున్నాడు ఆయనను. వీరి చావం మూడాలంటే ఏమి పోయారు?

0: జన్మలో వదిలేశాడు. ఇప్పుడే జన్మల సంధానం పోయి అట్టి పరుగులు కోరుకోమని చెప్తాను. ఇక శంకరునికి వారికి అఘోరంగా యుద్ధం జరుగుతాది. జలందరా
1: దేవ
0: ఎక్కడికి వెళ్తున్నారయ్యా?
1: లేదు ఇప్పుడు మూల పైకి యుద్ధంలోకి వెళ్తున్నాను.
0: ఆగండి ఆగండి స్వామి,
1: దేవతలు గౌరవం వస్తాను.
0: దేవతల
1: మూల గడ్డాలు పెరుగుతాను.
0: దేవతల పైకి యుద్ధంలోకి పోరాలి కాని నీవు మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళాలి. శంకరునకు ఇరువురు భార్యలు పార్వతి గంగ, అందులో గంగను కోరుకుంటే నీకు ఈడు చోడు బాగుంటది, లేకపోతే పార్వతిని కోరుకోండి. ఇరువురులో
1: ఇంతకు ముందు నన్ను జన్మింపు చేశాడు విజయం, చావు లేకుండా విజయం శంకరులో ప్రసాదింపు చేశాం. మూడో వరంబు ముచ్చదగ్గ కోరుదా.

0: మీరు
1: కైలాస పురిపట్టణనే వాసుడైన నా పేరు శంకరుడు. నా వెంబడున్నది పార్వతీదేవి. గంగా తలయందు నా జటాజూటమును ధరించిన వాడును శంకరుడను.
2: చిత్తము
1: దేవా.

0: భర్త పేరు పరమశివుడు, నా పేరు పార్వతి అంటారు.
1: చిత్తము
0: మా పట్టణము కైలాసము.
2: పార్వతి
0: స్వామి
2: మన యొక్క కైలాసంలోకి వచ్చి జగన్నాడు తపస
3: నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ.

0: భూమి నీకు ఏమి ఆపద సంభవించాలి మాతో చెప్పు.
1: ఏమి వరము కావాలి కుమార?
2: నా కోరిక ఏమిటంటే ఇంతకు ముందు జలబుగ్గలో పుట్టింపు చేశారు, రెండో వరము చావు లేకుండా విజయ శంకర సాధింపు చేశారు, మూడో వరము ముచ్చట కోరుతున్నారు.
0: కోరిమి
2: నా కోరిక చెప్పమంటావా?
0: భార్య
2: బాగుంది కాదు.

0: విజయశంకర్ శంకరేడల నా భార్య పార్వతిని కోరుతావు శులం చేత నేను సుఖనాథను
1: శంకర నా కోరిక చెప్పమంటే అలా పలుకుతున్నావాడములు ఇస్తానన్నావు మళ్ళీ ఇవ్వనని నా పైన రౌద్రము చేయుచున్నావు ఇవ్వాలి పిల్లలు ఇవి ఇస్తావా లేదా
0: చిరంజీవి ఇస్తాను గాని ఈ అమ్మాయి ఎట్టముట్టకూడదు
2: రేపు ఏడు
1: శంకర పదమ్మూడులో సంజావు అవన భావింప కదప్పను శంకర బింకర బింకబేరు శంకర బింకర బింకబేరు
0: ఇతని వద్ద విజయశంకర్ ఉన్నారు ఇతని ముచ్చగతం చేసి మన కైలాసమ్మలకు వెళ్ళిపోతాం ఇతను ముచ్చగతి నుండి చేశాము మనం కైలాసమ్మలకు వెళ్ళిపోదాం వెళ్ళు
1: పదండి శిరమున్న గంగ ఎదుట పార్వతి రూపింప 10 కోట్ల రూపాయల కన్యలు నీకెందులో కూడా 7 గడిలో

0: నిలిపోయాడు. ఇప్పుడే బ్రహ్మసదమునకు పోయి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు శంకరుడు ఒక జల చేస్తాను. రారయ్యో రారయ్యో
1: ఏంటి
0: అది? అయ్యో ఆ దంభాసుని కుమారుడైన జలంధరుడు పార్వతిని కోరాడయ్యా శంకర భార్యను.
1: వెళ్దాం పదండి, వెళ్దాం పదండి.
0: సరే కుమార జల నారణ స్వామి ఎక్కడ వారు ఉన్నారు? అయ్యో నీవు ఈ వైకుంఠంలో ఉన్నావు. బ్రహ్మ సదములకు పోయి బ్రహ్మను తీసుకొస్తున్నాను.
1: అమ్మను మహేశ్వరుడు తీసుకురమ్ము.
0: ఎందుకంటే మీరు త్రిమూర్తులను ఏకమయ్యి వారి ఆయన ఏ మూర్తులో విరమించండి.
1: సృష్టి స్థితి లయకారకులు ఏకమైన చోటనే ఆ జలంధరుడుకు చావు ఎలా ఏర్పడుతుందో బ్రహ్మ వేదములు పరిశీలించి చెబుతాడు.
0: శ్రీమన్నారాయణ వాడికి అందరింది ఎందరో చావు లేకుండా విజయశంఖం ఇచ్చాడు శంకరుడు.
1: అవును,
0: అట్టి విజయశంఖము అపహరించాలి.
1: ఆ విజయశంఖము అపహరించబడాలి.
0: అవునవును, ఆ విజయశంఖం అపహరించిన తర్వాత ఆ తులసిని భంగం పెట్టాలి.
1: మాయాజలంధ్ర వేషం ధరించి తులసిని భంగం చేయాలి.
0: అలాగైతేనే వాడి ఆయన మూడుతాది, వాడు చనిపోతాడు.
1: మరి ఎవరెవరు ఏ పని చేయాలో మీరు చెప్పండి బ్రహ్మదేవ.
0: నేను రేపు 7 గంటల వరకు శంకరుడు పార్వతిని పంపిస్తున్నాడు కదా.
1: అవును,
0: మాయా పార్వతి రూపంలో వెళ్లి వాడి విజయశంఖము తెచ్చేవంతు నాది.
1: సరే,
0: భర్త రూపంలోన జలంధర రూపంలోన వెళ్లి తులసిని భంగం పెట్టేవంతు నీది.
1: అసలు ధరించి చంపేవంతు
0: చంపేవంతు శంకర్ ఉంది. ఇప్పుడు అది బదు చెయ్యా.

0: వచ్చారు. నన్ను హక్కులు చేర్చుకుని ఆలింగనం చేసి ముద్దు ఇచ్చి నేను అడిగినది నాకు ఇస్తారా?
1: కోరినది ఇచ్చేదా?

0: నీ కన్నమేనే నాకు దైవమేమున్నది. నీవు నా కాబోయే భార్య కనుక నిన్ను నా పెద్ద నంబరకు పట్టుబడాలిగా నియమించుకునేది. నిన్ను నీవు
1: కోరిక విజయశంకము నాశనము అలాగే.

0: 거야, 근데 이 밑에 신경 테스트를.
1: 나려! 나려! 나려! 나려! 나려! 아니, 저기 다 불안고! 선배가 내게 이렇게 제일 광고 내놓고! 내가 내놓고! 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 పార్వతి పార్వతి ఇప్పుడే కైలాసం మనకేం లేదా
0: శ్రీమన్ నారాయణ బ్రహ్మదేవ ఇదిగో విజయ శంఖము తీసుకువచ్చారు దీనిని నువ్వు ధరించి మాయ జగంద్ర వేషం ధరించి వెళ్ళము
1: అవును వెళుతున్నాను

0: తులసి ఎందుకు లేదు ఈ రోజు నా భర్త అనురాగము చేత ఆప్యాయత ఆనందం చేత పిలుస్తున్నారు నా అదృష్టం కావచ్చునా వెంటనే నా భర్త ఎదురు వెళ్ళరా
1: మనోహరి

0: దేవతలు సున్నతి 33 కోట్ల దేవతలు బంధించి వారిని వధించి వచ్చాను నీ ప్రేమ చిత్రము
1: ప్రాణ మనోహర.

0: సారు ఓమా
1: తులసి
0: నా వద్దకు వచ్చావు. నాకెంతో ఆనందం కలుగుతున్నది. అనుమానము లేకుండా మనమిద్దరము హాయిగా కూడి ఉందాం.
1: కెరిగా గృహమందురము నీ భార్యలో సంగి అదృశ్యముఖం వన్నావా? నీకు వాయువు ముడినదిరా. నీ ప్రాణాలు
2: జలంధరుడు
3: ఇక్కడ జలంధరుడు మరణించాడు. అక్కడ తులసిదేవి చంతాశ్రీ అన్నారాయణుడు భర్త రూపంలో ఉన్నాడు. అక్కడికి వెళ్లి ఈ వార్త వెళ్ళి చెప్పేదా? నారాయణ మోహనమ్మ మా తులసి.
0: ఎవరండి?
3: నారుడమ్మా.
0: స్వామి, నా భర్త నేను ఏకాంత మందిరంలో ఉన్నాము కాబట్టి దయచేసి తమరు తర్వాత నన్ను వెళ్ళిపోండి.
3: అమ్మా తులసి, నీవు ప్రబడుతున్నావమ్మా. నీ భర్త మరణించి ఉన్నాడు. శంకరి పైకి యుద్ధములకు పోయి ఆ యుద్ధంలో మరణించాడు. అదిలో అతని
0: ఏంటి
3: తీసుకొచ్చాను వీక్షణ.
0: నా భర్త నా పక్కలోనే ఉన్నాడు. మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి?
3: లేదు లేదమ్మా, అదిగో వీక్షించము. శిరస్సునే తీసుకుని వచ్చాను.
0: ఇదేమిటి ఈ ముఖము? నా ప్రక్కలో ఉన్న వారి ముఖం ఒకే విధంగా ఉన్నాయి. ఒయ్యే నువ్వు ఎవరు?
3: వైకుంఠపురి పట్టణ పరిపాలన వేగం శ్రీ మన్మోహనారాయణ.
0: నారాయణున్నవా?
3: అవును.
0: నీకు ధర్మమేనా నా భర్త రూపంలో వచ్చి నన్ను భంగము చేయడానికి? నీకు భావ్యమేనా నారాయణ? అక్కడ అన్నకోట పూర్ణ బ్రహ్మాండ నాయకుడు అంటారు, ఆది మధ్యాంతరస్తుడు అంటారు, కాని అవరుడైన నన్ను భంగము చేయడం నీకు భావ్యమేనా? నా
3: భర్త ఇందులో తప్పిదమే లేదు. ముందు నీవు వైకుంఠ బ్రహ్మలోపల నా అన్న చందమును చూసి నీవు బృందగా చలికత్తిగా లక్ష్మీదేవి చెంత ఉన్నావు. అప్పుడు నా కోరిక కోరుకున్నావు. ఆ యుగంలో తీరలేదు కనుక ఈ యుగంలో నేను ప్రేమించాను. తప్పిది మేమీ లేదు.
0: చూడు, నీవేదేం చెప్పినా నాకు అవసరం లేదు. ఆ జన్మము ఆ జన్మే, ఈ జన్మ ఈ జన్మే. కాబట్టి నా భర్తను కాదని నన్ను నా భర్త నాకు ఎడబాటు చేసి నన్ను భంగం చేశావు. ఇప్పుడే నీకు క్షాపం పెడుతున్నాను.
3: పాషాణమై పరమపతి తులసిని శ్రీ మహావిష్ణువు భంగం పెట్టాడు కదా ఈ లోకం మీద చీకటయ్యాది. ఇట్టి వారి తీసుకుపోయి లక్ష్మీదేవితో చెప్పిన ఆ తులసి పాదంలో పట్టుకుంటుంది. అప్పుడు నా పూజ జరుగుతుంది. నారాయణ మోహనమ్మ లక్ష్మి.
4: ఏమిటి నాన్నగా,
3: ఈ లోకం మీద చీకటి ఉన్నది నీకు తెలుసలేదా అమ్మా?
4: ఎందుకు జరిగాలి?
3: నీ భర్త శ్రీ మహావిష్ణువు చేసిన ఘన కార్యమునకు ఆ టీ తులసిని భంగం పెట్టాడు. నీ భర్త శత్రువుతయ్యాడు.
4: ప్రాణేశ్వర,
3: నీవు ఎప్పుడైతే అట్టి పరమ ప్రతిపత తులసి పాదమును పట్టుకున్నట్టయితే నీ భర్త శ్రీ మహావిష్ణువు మళ్ళా పునర్జన్మిస్తాడమ్మా. వెళ్ళు వెళ్ళు.

జీవులు ఇచ్చినా సరే లేకపోతే నేను చనిపోతానమ్మా. అమ్మా లక్ష్మీదేవి, సరే నేను బ్రతకుండగా నీ భర్త పునర్జీవుడు కాడు. అందుకని అదిగో బగ్గు బగ్గున మడుచుతుంది నా భర్త కాష్టము. ఆ కాష్టములో నేను

0: సజీవ దహనమవుతాను.
1: అవునవును.
0: సతీ సహగమనమైన తర్వాత మా కారు ఎందు తులసి ముక్క మొలుస్తుంది. ఆ తులసి దళముందు నుంచి మాలిక కూర్చి నీ భర్త మెడల వేసిన మళ్ళీ అతను బ్రతుకుతాడు.
1: చిత్తము చిత్తము ఈ తులసి ఎంత పరమ ప్రతిభత. ఈమె కష్టము లోపల తులసి ముక్క మొలిచాది. ఈ తులసి ముక్క శ్రీమాన్ నారాయణ మెడలోన వేసిన పునర్జీవుడైతాడు. అవును, ఎంత పరమ ప్రతిభత ఈ తులసి.
0: శిరోమణి తులసిదేవి మహాచక్రి మహాపతివ్రత శిరోమణి.
1: అవునవును.
0: ఆ తులసిని పూజించిన వారికి, ఆ తులసిని వేడుకున్న వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలుగును.
1: అవునవును.
0: ఆ తులసిని మనము గద్దె వేసి పూజించిన భోగభాగ్యములు కలుగును. అదిగాక తులసి తీర్థమును సరిపోయే ముందు కంఠములో పోసిన వైకుంఠమే కలుగును. అందుకనే తులసిని దీవించాము కాబట్టి

సతీ తులసి చిందు యక్షగానం విన్నారు. ఈనాటి పౌరాణిక నాటకం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు విందాం. రేపటి మన ప్రభాత ప్రసారంలో 5:55 వందేమాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మీనారావు. 6:35 రైతు సమాచారంలో క్యాబేజీ సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చినుకు నాటక వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 పొలమి తల్లికి ప్రళయం ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యాత శ్రీమతి సత్రం స్వాతి. 11:00 చిత్రగీతాలు. మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజీ జోగ్ గారి వయోలిన్ వాదనం. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలోను, 2:15 దోపహార్ సమాచార హిందీలోను వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం. సాయంత్రం 4:00 మధుమంజరి. ఇక 5:00 చిత్రగీతాలు. 5:30 జానపద గేయాలు. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో టెలికాం రంగంలో అవకాశాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ. ఇది రేపటి ప్రసారాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03:52. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 మెగాహెర్ట్స్ పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.